తద్వే విద్ధి విషే విషేయజ్ఞీయాయ స్తోమం రుద్రాయ దృషికం ప్రాదిత్యం చారో మాద్వరం గోపీథాయ ప్రాహూయసే మరుద్భిరగ్నా ఆగహి

సుఖములన్నీ వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చాయట. సుఖములంటే ఏమిటి? చిలకలు. చిలకలన్నీ వచ్చి చిగురాకెంత బాగుందో, ఈ పువ్వు బాగుందో, ఈ తేనె బాగుంది చూసారా అని అంటున్నాయట. అలా సుఖాదులన్నీ కొలుచుకుంటూ ఉంటే ఉన్న చెట్టుకు నమస్కారం అన్నాడు. ఆ చెట్టు ఎవరయ్యంటే శివుట్ట. ఎలాగో చూడండి ఇక్కడ, ఆ చిగురాకు ఏదంటే కపర్దాంచిత అన్నాడు. కపర్దం ఆ జటాజూటమే చిగుళ్ళుట, అది చిగురాకులతో నిండిపోయిన చెట్టు. అది చిగుళ్ళు ఎలాగైతే లేత ఎర్రని కాంతులతో ఉంటాయో అలాంటి జటాజూటం, అవి చిగురాకుల్లాగా ఉన్నాయి. ఇక అందులో కుసుమం ఉందిట, చక్కటి కుసుమం, అదేంటంటే చందమామ. ఇక తేనె కూడా ఉన్నది అందులో, అదేంటంటే గాంగధరి, ఆయన నుంచి వస్తున్నటువంటిది. చూసారా ఎంత బాగున్నదో అని సుఖాదులు నిల్చుకొల్లవగా, సుఖాదులు అంటే చిలకలు మొదలైనవి అని చెట్టుకి అర్థం. శివుడే అయితే సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారందరూ నిలిచి కొలుచుకుంటున్న కల్పవృక్షానికి నమస్కారం అన్నారు. ఈ కల్పవృక్షం ఏదివ్వదు చెప్పండి. అందుకే విశ్వనాథ వారు చెప్తారు, అక్లీబద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి మధుస్యందంబు జోగంగా నాయీక్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వరా అని చెప్పారు ఆయన. నీదు జడలు అయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి. ఆ పువ్వుల పుప్పొడిలాగా ఆయన ఒంటి నిండా భస్మం ఉందిట. ఇక మధుస్యందంబు జోగంగా ఆ తేనె ధారలాగా గంగ కురుస్తూ ఉన్నటువంటిది. మరి కల్పవృక్షం ఏం చేస్తుందంటే, నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర, ఓ కల్పవృక్ష స్వరూపమా నన్ను అనుగ్రహించవయ్యా. శివుడంటేనే కల్పవృక్షం, కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ శివుడనే కల్పవృక్షం కూడా భక్తులకు ఏది కోరుకున్నా అది ఇస్తుంది. గనక శివుడు పచ్చని చెట్టు వంటి వాడు. అందుకే ఆ పరమేశ్వరుడికి పేరేమిటి అంటే, లోకమునకు నీడం ఎత్ర విశ్వంభవత్యేక నీడం అని మనకి వేదములే చెప్తున్నాయి. ఎక్కడ విశ్వమంతా ఒక గూటిలో ఒదిగినట్లు ఒదిగి ఉందో అది బ్రహ్మము అని. ఒక గూటిలో పక్షులన్నీ ఎంత భద్రంగా ఉన్నాయో, శివుడనేటటువంటి చెట్టు ఎందు ఈ విశ్వమంతా ఆశ్రయించుకున్నదిట. ఒక్క చెట్టును ఆశ్రయించుకుని ఎన్ని పక్షులుంటాయండి. అలాగే ఈ విశ్వంలో ఉన్న పక్షులందరూ, ఈ జీవులందరూ ఆ శివుడనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చని చెట్టు ఆయన, అంతేగాని ఎండిన చెట్టు కాదు ఆయన, పచ్చని చెట్టు. ఆ పచ్చని చెట్టు అంటే ఫలములతో వాటన్నిటితో కూడి మనకు కావలసిన అభీష్ట ఫలాల్ని అందజేసే కల్పవృక్ష స్వరూపము. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే మనకు కావలసినవన్నీ వచ్చేసే ఆ మంత్రం అనగానే అది విశేషం. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పబోతున్నారు. రుద్రమంతా గొప్పదవడానికి ఏది కారణమో, అష్టమోనువాకు అందులో గొప్పదవడానికి ఏది కారణమో అది ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. అదేమిటి? నమస్తారాయ అనేటువంటి మాట. తారాయ అని స్వామికి పేరు. తారము అంటే తరింపజేయునది అని అర్థం. తారాయ అంటే తరింపజేయు శివునకు నమస్కారము. తారహ, మనకు తారక మంత్రం అనే మాట విన్నాం మనం. తారహ అంటే తరింపజేయుట, దాటించుట. దీనినే మోక్షము అని అంటారు. మోక్షకారకమైన మంత్రమును తారము అని అంటారు. ఇది విశేషం. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. తారక మంత్రములని, అభీష్టకారక మంత్రములని, ఆభిచారిక మంత్రములని వేదముల్లో మంత్రములు ఇవి. ఈ మూడు రకములుగా వేద మంత్రాలు ఉంటాయి. తారక, అభీష్టకారక, ఆభిచారిక మంత్రములు వైదిక మంత్రములు. ఇవి కాక తాంత్రిక మంత్రములు చాలా చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక శాబర మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. శుచి మొదలైనవి లేనటువంటి వారు జపించుతూ ఉంటారు. ఈ గిరిజనులు మొదలైన వారి వద్ద ఈ శాబర మంత్రాలు చాలా ఉంటాయి. ఇవి క్షుద్ర మంత్రములు. ఇవి శాబర మంత్రములు. తంత్రమంత్రములు వేరు, వైదిక మంత్రములు ఈ మూడు రకాలుగా ఉంటాయి. అందుకు వైదిక మంత్రముల్లో మన ఇష్టసిద్ధికి అనిష్ట పరిహారానికి ఉపయోగించే మంత్రములు వేరు. ఇక మోక్షము కోసమే ఉపయోగించే మంత్రములు కొన్ని ఉన్నాయి. వాటిని తారక మంత్రములు అని చెప్తారు. అలాంటి తారక మంత్ర స్వరూపుడైన రుద్రునికి నమస్కారము అని. ఈ తారక మంత్రాల్లో మొదటిది ఏమిటయ్యా అంటే ఓంకారస్తారహ అని మనకు వేదమే చెప్తున్నది. ఓంకారమే తారము తరింపజేయనది అని. దీనినే ప్రణవము అన్నారు. నవ అంటే దీని నుంచే, నవ్వు అనే ధాతువు నుంచే నావ అనేది కూడా ఉత్పన్నం జరిగింది. అందుకే ప్రణవ, బాగా దాటించునది అని.
ఓంకారం అంటేనే బాగా దాటించినది, అందుకు ఓంకార స్థార దాటించినది అని అర్థం. అమ్మవారికి కూడా తారాదేవి అని పేరు మనకున్నది, అంటే అర్థం ప్రణవస్వరూపిణి మోక్ష ప్రదాయిని అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మొత్తానికి తరింపజేసే స్వరూపుడు అని అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. శివుడు ప్రణవస్వరూపుడు అని చెప్పడానికి మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వ విద్యలకి ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు. అతడు ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణోధిపతి, వేదమంత్రములకు అధిపతి. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఎవరయ్యా అంటే శివో మే అస్తు సదాశివోం, సదాశివ ఓం అని చెప్పబడింది. ఆ సదాశివుడే ఓంకార స్వరూపుడని మనకు తైత్తిరీయం చెప్తూ ఉన్నటువంటి విశేషం. ఇలాగే పురాణాలు కూడా శివోవా ప్రణవో హేష ప్రణవోవా శివస్మృత వాచ్య వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్ అన్నారు. ఇక్కడ శివునకు ప్రణవమునకు భేదము లేదు, అత్యంత భేదము లేదు అన్నాడు. మళ్ళీ ఎక్కువ భేదం లేదు అన్నాడు. ఈ రెండు శివుడు ప్రణవం ఒక్కటే, ఎక్కువ భేదం లేదన్నాడు. అంటే ఎక్కువ భేదం లేదంటే కొంచెం ఉందనే కదా అర్థం. ఏమిటది విశేషం అంటే ప్రణవం వ్యక్తమైన శివుని యొక్క స్వరూపమై క్రమంగా మనల్ని శివుల్లో చేరుస్తుందట, అది విశేషం. అందుకే ప్రణవోచ్చారణ మనం చేసేటప్పుడు మాండుక్యం దీని విషయంలోనే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అనే మాట మనకు చెప్పబడుతున్నది. చతుర్థం ఇక్కడ ప్రణవం, చతుర్థం శివం, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ క్రమం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ నమస్తారాయ ఇప్పుడు చెప్పబోయే ఒక మహామంత్రాన్ని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ మహామంత్రం ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అది తారక మంత్రం. ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆ తారక మంత్రాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాం. అది తారహ, అది కైవల్య ప్రదాయమైనటువంటి మంత్రం. అదే శివం, శివాన్ని చేర్చేది ఏదో అదే కైవల్యం. ఆ శివం ఎలా చేరుస్తుందో ఇక్కడ చెప్తున్నారు. అకార ఉకార మకారములు, దాని తర్వాత ఉండేది నాలుగవది ఏదో అది తురియం. ఈ అకార ఉకార మకారములు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత అని మూడు తత్వాలను తెలియజేస్తాయట. ఆ ఉమా అని, ఆ ఓం అని చివరికి మనం దేనిలో లీనమవుతున్నామో ఆ తురియ అవస్థ, అది పూర్ణమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాన్ని చతుర్థమాత్రారూపమైన నాదం అని అంటారు. ఇది చతుర్థమాత్రారూపం. ఆ నాదాన్ని మరింత విశ్లేషిస్తే బిందువు అనేది కూడా గోచరిస్తుంది. మొత్తానికి అది అవ్యక్తం. వ్యక్తం ఎంతవరకు? ఆ ఊం వరకే. ఇంకా పైన నాదం అవ్యక్తం, అదే త్రిగుణాతీతం, అది తురియం, అది శివం. ఇది మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అని ప్రణవ స్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమస్తారాయ అనేటటువంటిది ఎందుకు ఈ తారహ అన్నారనే దాన్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకోండి. ఆ విషయం చెప్పబోతున్నాం త్వరలో. మొత్తానికి ప్రణవస్వరూపుడు అని ఒకటి, తారక మంత్రస్వరూపుడు అంటే కైవల్యదాయకమైన మంత్రస్వరూపుడు. ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నమస్తారాయ నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అది చెప్పబోతున్నాడు. ఈ స్వరూపమే తారహ, ఇంట్రడక్షన్ లాంటిది. ఈ తారహ ఆయన ఒక విద్యను ఇవ్వబోతున్నాడు. తార విద్య అంటే మనకి కైవల్యాన్ని ప్రదానం చేయగలిగిన మహామంత్ర విద్యని ఇక్కడ వేదమాత మనకి అందిస్తున్నది. అదేమిటి అంటే శివుని యొక్క స్వరూపంలో ప్రధానమైన నామాలు ఇక్కడ మూడు చెప్పబడుతున్నాయి. శంభు, శంకర, శివ. శంభోని మనం అరుస్తాం. ఆ శంభోని అరవగలిగితే అది చాలా గొప్ప విషయం అండి. కంఠం ఎంతవరకు వెళ్ళగలిగితే, అంతవరకు శంభో అని అనగలిగితే మన ప్రాణశక్తి అంత బాగా పనిచేస్తుంది. మైకులు లేని కాలంలోనే, మైకుల అవసరం లేకుండానే ఆదిభట్ల నారాయణదాస్ వారు శంభోని అరిచేవారు ఉదయం. అప్పుడు సూర్యుడొచ్చినా నిద్ర లేవని ఊరు ఆయన నాదం విని లేచేదిట ఆ విజయనగరం. అంతేకాదు ఆయన హరికత ప్రారంభించాడంటే ముందు చేసేది శంభోని. ఏ శంఖం కావాలండి అప్పుడు? శంభోని అరిస్తే కంఠమే శంఖమైందే, కైలాసం దాకా శివుడు వినబడుతుంది. ఆ ఓ అనే మాటలోనే ఓంకారం ఉందండి. చివరికి నువ్వు నాదం పెట్టుకో, కానీ ఓ అనే పిలిపే ఓ అనేటటువంటి ఆ పిలుపు, ఏ భాషలోనే ఓ అనే ఒక ప్రకటన ఉంది. అంటే మానవుడికి తెలియకుండానే సహజంగా ఉత్పన్నమయ్యే దివ్యనాదం ఓ అనేటువంటిది.
అందుకే శంభో అనే పిలుపు చాలా గొప్పది. అలాంటి శంభుని నామస్మరణ ఉన్నదే శంభు, ఆ భకారం పలగ్గానే మనలో ఉన్నవన్నీ ఊదుకుపోతాయండి. అదో విశేషం. అనేక అరిష్టాలను ఊదగలిగే శక్తి ఆ భకారంలో ఉంది. అందుకే శ్రీనాథుల వారు భాశబ్ద ప్రయోగంతో పెద్ద శేషపద్యం రచించారు. ఆయన ఒక పెద్ద డాక్టరు, మంత్రశాస్త్రవేత్త. దాని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు చెప్తారు, భకార బాహుళ్యంతో గాని శబ్దోచ్చారణ చేస్తే గర్భవతులు భకార శబ్దంది గాని ఉచ్చరిస్తే వాళ్ళకిట సుఖప్రసవం అవుతుంది. అది ఏ విశేషం ఉందో చూడండి. ఇక్కడ ఇంత విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శంభో అనే నామం అంత దివ్యమైనటువంటిది. మనలో వాయుశక్తులన్నింటినీ చక్కగా ప్రకంపింపజేసి మన లోపల అరిష్ట శక్తి ఉన్న ఆవల తరమగలిగే శక్తి భగవంతుడిచ్చిన కంఠశంఖంతో పూరించగలిగే నాదం శంభో నాదం. అందుకే నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. ఇక్కడ మీకు మయోభవేచ మయస్కరాయచ పక్కన పెడదాం, శంభు శంకర చూద్దాం ఏమిటి దీనిలో ఉన్న అంతరార్థం. కొందరు శంభు అంటే శం అంటే సుఖము అని, మయహ అన్న సుఖమే అని, శంభు అంటే ఈ లోకపు సుఖములు ఇచ్చేవాడని, మయహ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడని అర్థాన్ని చెప్పారు. అది స్వీకరించవచ్చు, కానీ ఇంకొక భావాన్ని ఇందులో తీసుకోవచ్చు మనం. శంభు, భూ అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అందుకే భూమి అని మనకు మనం అంటున్నాం. భూ అనేది ఉత్పత్తి స్థానము. శంభు సుఖములకు శుభములకు ఎవడు ఉత్పత్తి స్థానమో అతడు శంభు. అన్ని సుఖాలు అన్ని శుభాలు ఆయన నుంచే కలుగుతున్నాయి మనకి, కనుక ఉత్పత్తి స్థానం ఆయన. అయితే ఆయన ఉత్పత్తి స్థానమై ఉన్నవాడే కాకుండా ఆ శుభమును విస్తరింపజేసి అందరికీ పంచగలిగేవాడు. అందుకే శంకర అని తర్వాత పేరు. శంకరోతి ఇది శంకర. శుభములను ఉత్పత్తి చేయువాడు ఆయనే, శుభములను కలిగించువాడు పంచువాడు ఆయనే. దీనికి మరొక భావన ఏం చేశారంటే నేరుగా శుభములు ఇచ్చేవాడు గనక శంభు అన్నారు. శంకర అంటే తాను నేరుగా కనబడకపోయినా అప్రత్యక్షంగా శుభములను ఇచ్చేవాడు గనక శంకర. శంకర అని స్మరించిన వెంటనే ఆయన కనబడకపోయినా ఇంకో ద్వారానైనా తాను ఇవ్వదలుచుకున్నది ఇచ్చేయగలట. తాను కనబడకుండానే ఈ ప్రకృతి శక్తుల ద్వారా శుభములను అందజేయువాడు గనక శంకర అని అర్థాన్ని చెప్పారు. అయితే ఇక్కడ శుభములు కలిగించువాడు, శుభములను ప్రసరింపజేయువాడు, శుభములను వివిధములైన శక్తుల ద్వారా అందించువాడు అని అర్థాన్ని మనం శంభు శంకర నామాలకి చెప్పుకుంటే, శుభాలు ఇచ్చేవాడు శుభాలు పుట్టించేవాడు ఆయనైతే శుభమెవరు? ఇది వెంటనే ప్రశ్న కదా మనకి. ఎవడైనా ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాడికి ఎంతవరకు దాని మీద అధికారం ఉంటుందండి? వస్తువు ఉన్నంత వరకే. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చావు కదా నాకు ఇవ్వవా అంటే అయిపోయింది అనొచ్చు ఆయన. కానీ అలా అనడు. దేనినిస్తున్నాడో అదే ఆయన, అది విశేషం. ఆ శుభమే ఆయన గనక శివాయ అని చెప్తున్నారు, అది విశేషం. నమ శివాయ. అయితే ఈయన శివం సరే శుభమే, మరెవరైనా గొప్ప శివుడున్నాడా ఈయన కన్నా శుభస్వరూపుడు అంటే ఇంతకు మించి మరొక శుభము లేదు. అందుకే శివతరాయ, ఈయన్ని మించిన శుభము మరొకటి లేదు అని శివతరాయ అనేది అంతా తేల్చేశాడు. అందుకే ఇక్కడ మూలమేమైంది, శివమే ఈయనా అనేది తేల్చేశాడు. ఇక్కడ శంభు శంకర దగ్గర మీకు మయోభవేచ మయస్కరాయచ రెండు చూసుకోవాలి మీరు. అంటే మయోభూహు మయస్కరహ అని రెండు శబ్దములు ఇక్కడ. శంభు శుభములకు ఉత్పత్తి స్థానం ఎలాగో, మయములకు అంటే కైవల్య సుఖాదులకు కూడా ఈయనే ఉత్పత్తి స్థానం, వాటిని కలిగించేవాడు గనక మయస్కరుడు అని మనం అంటున్నాం. అసలు మయహ అనే మాట చాలా గొప్పది. ఇదే మనం తన్మయము అని వాడుతున్నామా లేదా? మయహ అంటే శుభములన్నీ కలుగుతూ ఉన్నా పాపం కొందరికి శుభములలో మయం కాని లక్షణం ఒకటి ఉంటుంది, అదో విశేషం. శుభంతో మయం చెందగలిగితేనే ఆనందం అండి. ఎన్ని శుభాలు కలుగుతున్నా కొందరు ముఖాలు దాపిరిగొట్టు ముఖాల్లాగే ఉంటాయి. ఇలాంటి వాడిని భగవంతుడు కూడా సంతోషింపజేయలేడు. ఎందుకంటే అమ్మవారు ఎవరయ్యా అంటే ఉత్సాహం ఉల్లాసం అమ్మవారు. కొందరి దగ్గర ఎంత దరిద్రమున్నా ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు వాళ్ళు, నిజంగా మయహ ఆ ఆనందంతో తన్మయులై ఉంటారు. కొందరికి భగవంతుడు ఎన్నిస్తున్నా ఏదో కోల్పోయినట్టుంటారు. అలా కాకుండా ఆశంతో మయహ మయత్వం పొందగలిగే అనుగ్రహం కూడా ఈశ్వరుడే ఇవ్వాలి మనకి. శుభములు ఇవ్వడమే కాకుండా శుభములు గుర్తించి తన్మయత్వం చెందగలిగే స్థితి ఇవ్వాలి. ఈ మయత్వం అనేదాన్ని మోక్షం అని ఎందుకు అన్నారంటే, తన్మయమే మోక్షం మరేమిటో కాదు, తన్మయమే మోక్షం. తత్ అంటే పరబ్రహ్మ,
దానితో మయత్వం కలిగిపోవాలి మనకి. మయత్వం అంటే మరొక దాని స్పర్శ లేకుండా దానితోనే కలిసిపోవడం తన్మయత్వం. అతడు తన్మయ స్థితిలో ఉన్నాడు, అలా వదిలేయండి అంటాం మనం. తన్మయుడైపోయాడంటే ప్రపంచం పట్టని స్థితికి వెళ్ళాడు. శం అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమైతే దానితో తన్మయమైపోయడమే మయస్కరాజచ మయోభవేచ అంటే, ఆ శుభస్వరూపుడైన పరమేశ్వరునితో మయత్వం చెందగలిగేలాగా అనుగ్రహించేవాడు ఆయన. అందుకే కైవల్య ప్రదాయకుడు అని అర్థం చెప్పి అప్పుడు చెప్తున్నారండి దివ్యమైన మహామంత్రాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు, నమ శివాయ. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఇవ్వడానికి ముందు వేదం ఇంత ఇంట్రడక్షన్ తీసుకుని నమస్తారాయ అని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు తాను చెప్పబోయేటటువంటి నమ శివాయ ఏదో అదే తారహ అని అక్కడ ముందే చెప్పేసింది. అంటే ఒక మోక్షకారక మంత్రాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటోంది వేదమాత రుద్ర నమక మంత్రాల్లో. ఆ తారమే నమ శివాయ. ఇప్పుడు చెప్పబోయే పంచాక్షరి విద్యకే తారక మంత్రం అని పేరు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని మనకి శాస్త్రం చెప్తున్నది. రుద్రుడే తారక బ్రహ్మమును చెప్పువాడు అని అర్థం. అంటే రుద్ర నమకమే మనకు తారక బ్రహ్మమును తెలియజేస్తున్నది అని. అందుకు తారహ అంటే ఏమిటంటే పంచాక్షరీ పరా విద్య సతారా లింగ రూపిణి, ఇది అర్థం అన్నమాట. తారా అంటే పంచాక్షరి అని అర్థం. తారా అంటే ఓంకారం అనే కాకుండా పంచాక్షరి విద్యా స్వరూపుడైన వాడు. శివుడెవడు? పంచాక్షరి స్వరూపుడు. పంచాక్షరి వేరు, పరమశివుడు వేరు కాదు, పంచాక్షరే పరమశివుడు. ఐదు అక్షరాలే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడైతే ఆ ఓంకారం అకార ఉకార మకార బిందు నాదములుగా ఉంటే అదే నామ శివాయ అని ఐదు అక్షరములైంది. దానికి సంకేతంగా పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు ధరించి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న పంచాక్షరిని బ్రహ్మదేవునికి సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకు తానే పంచాక్షరి విద్యను ఇవ్వగలిగాడు, ఇంకెవరు ఇవ్వలేదు. అందుకే రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే, రుద్రుడే తారక బ్రహ్మమునిచ్చాడు గాని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే రుద్రుడు శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడే నమశివాయగా వ్యక్తమయ్యాడు. అందుకే నమశివాయ అనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. ఓంకారం కేవల కైవల్య ఫలం మాత్రమే ఇవ్వగలదుట, నమశివాయ మాత్రం ఇహము పరము కూడా ఇవ్వగలదుట. అది విశేషం. అందుకే నమశివాయ అనే దాని గురించి చెప్తూ నాతస్తారకో మంత్ర తారకోయం పంచాక్షర అని అధర్వ శిష్యోపనిషత్తు మనకి చెప్తున్నటువంటిది. ఇదే తారక మంత్రం అయ్యా, తారకోయం పంచాక్షర, ఈ ఐదక్షరములే పంచాక్షర విద్య. అందుకే స ఏకో రుద్ర స ఈశాన, ఈ పంచాక్షరి విద్యయే రుద్రస్వరూపం, ఇదే ఈశాన స్వరూపము అని వ్యాఖ్యానించి ఈ శివ అనేటువంటి దివ్యనామం గురించి అనేక అర్థాలు అనేక మార్లు చెప్పుకున్నాం గనక ఇప్పుడు ఎక్కువ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తే పాపం. అందుకు అవసరమైనంత వరకు కొన్నైనా చెప్పుకుంటాం, లేకపోతే శివనామం గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆ రెండు అక్షరాలు అంత దివ్యమైనటువంటిది. అందుకే ఆ శివ శివ శివ ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ శివ అంటేనే చాలండి, అన్ని భవభయ బాధలు అణగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకే శివ అంటే శాంతిదాయకుడు అని అర్థం. శివం అనే శబ్దానికి ఉన్న అర్థములు శుభము, శుద్ధత, శాంతము, క్షేమము, విశ్రాంతి, భద్రము, కళ్యాణము, మోక్షము. ఇన్ని అర్థములు ఒక్క నామంలో దాచుకున్నాడు ఆయన. అందుకు శివ అని. సృష్టిలో మనమందరం కూడా శివమునే కోరుకుంటున్నాం. వాడు ఎవడవనియండి, ఏ జాతి వాడవనియండి, ఏ మతం వాడవనియండి, చివరికి నోరు రాని జంతువు అవనియండి, సృష్టిలో ఒక చైతన్యం ఉన్న ప్రతి వస్తువు కూడా ఏం కోరుకుంటుంది? శివాన్నే కోరుకుంటుంది. అంతకు తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి. లేదండి నేను డబ్బులు కోరుకుంటున్నానండి అని ఒకటి అంటాడు. డబ్బులు ఎందుకు? దానివల్ల మళ్ళీ శుభము సుఖము కావాలనే కదా. కనుక అల్టిమేట్ ఏమిటి, అన్నిటికీ పరమం ఏమిటి? శివమే. అందరూ కోరుకునేది శివమే, శుభమే. ఈ శుభము అనే దానికి ఎవడి స్థాయిలో వాడి నిర్వచనం ఉంటూ ఉంటుంది. పసిపిల్లవాడి స్థాయిలో వాడికి కావలసిన అప్పటి శుభమేదో ఉంటుంది. విద్యార్థికి విద్యే శుభము, ధనార్థికి ధనమే శుభము, క్షేమార్థికి క్షేమమే శుభము.
జ్ఞానార్థికి జ్ఞానమే శుభము, కైవల్యార్థికి కైవల్యమే శివము. అందుకే ఎవరు ఏ శివం అనుకుంటున్నారో వారికి ఆ శివం ఇవ్వడానికే ఎవడున్నాడో వాడు శివుడు. అది విశేషం. ఎవరికి కావలసిన శివం వారికి ఇచ్చేవాడు. అంటే ఎవరు అడిగిన శివమే కాదు, ఎవడికి ఏ శివం అవసరమో వాడికి ఆ శివం ఇచ్చేవాడు శివుడు. అందుకే శివశబ్దానికి అర్థమేమిటయ్యా అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు మహాభారతంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివస్మృత. సర్వజీవులకు ఎప్పుడూ శుభము కలుగుగాక అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు శివుడు అన్నాడు. ఆయన స్వభావం శివుడు, అది విశేషం. స్వభావత శివుడు, ఆయన స్వభావం అండి శివత్వం అనేది. అది ఎలాగూ పంచదార దగ్గరికి వెళ్ళి తీపినివ్వా తీపినివ్వా అని అడగాల, అది నోట్లో పెట్టుకుంటే అదే ఇస్తుంది, దాని స్వభావం తీపి. అలాగే పరమశివుణ్ణి ఆశ్రయిస్తే శివం తప్ప మరేది ఇవ్వడు ఆయన. ఆయన ఇచ్చేదే శివం. మరి ఆయన ఘోరము అఘోరము అన్నారే అంటే ఆ రెండుటితోనే ఇచ్చేది శివమే, అది విశేషం. అందుకే నమ శివాయ అనేది కీలకం, చాలా కీలకమైన మహామంత్రం. ఒక్కసారి భావించితే సృష్టిలో మన నమశివాయ అని ఒక మాట అంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం శివమై మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కానివ్వండి, ఒక నదిలోకి వెళుతూ నమశివాయ నమస్కరించుకోండి, ఆ నది మీకు శివం చేస్తుంది ఏ అదిష్టం లేకుండా. సూర్యభగవాన్ని చూసి శివాన్ని నమస్కరించుకోండి, ఆయన నుంచి కావాల్సిన శివమంతా వస్తుంది. అలా ప్రకృతిలో దేన్ని చూసినా శివ అనుకుంటే చాలు, ఘోరాఘోరాత్మకమైన విశ్వ చైతన్యం మీకు శివమై పరిణమిస్తుంది. అందుకే సమస్త రుద్రమునకు సారం శివ అనేటటువంటి మాట. ఇంత రుద్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఘోరాఘోర రూపములతో అనేక ఆయుధములు పట్టుకున్నావు పరమేశ్వర, వీటన్నిటితో నువ్వు నాకు శివుడవుకా అంటున్నాం. మన గోళ అది, మన ఘోష అది, మన వేదనది, మన వేదమది. అందుకు శివమే మనకు కావాలి గనక నమశివాయకు మించిన మంత్రం లేదయ్యా. అందుకు దీన్ని తారక మంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా అష్టమోనువాకం ఎందుకు గొప్పదైందో, ఎందుకు సరిగ్గా అనువాకం రాగానే గంట కొడుతున్నామో. అందులో కూర్చుంది ఈ మహామంత్రం నమశివాయ అనేటటువంటిది, అక్కడ వచ్చి కూర్చుందనమాట. అందుకే తారకోయం పంచాక్షర, అందుకే నమస్తారాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదం ఎంత అందంగా మెట్లు వేసిందో చూడండి. తారహ చూపించి శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ, అక్కడికి తీసుకుపోయింది ఈ శం. దాన్ని కలిగించి దాన్ని పుట్టించి దానితో తన్మయం చేయించగలిగేది ఈ శివం సుమా. దీన్ని మించేవేనా ఉందా అని మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే మరి లేదు, ఇదే అల్టిమేట్ నమ శివాయ అని. ఇక్కడ ఈ తారక మంత్రం రుద్రుడు ఉపదేశిస్తాడు అంటే దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. రుద్రస్థానము ఏది మనం చెప్పుకున్నాం, కాశీక్షేత్రం అని మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోండి. అవిముక్తోపాసన అని చెప్పాం. అవిముక్తోపాసన మూడు విధములుగా ఉంటుందని, ఒకటి శబ్దరూప కాశీక్షేత్రం, రెండు భూరూప కాశీక్షేత్రం, రెండు అభ్యంతరమైన యోగరూప కాశీక్షేత్రం. అభ్యంతర యోగరూప కాశీక్షేత్రం భూమధ్యస్థానం. భూరూప కాశీక్షేత్రం అంటే గంగానదీ తీరంలో ఉన్న వారణాసి. ఇక శబ్దరూప కాశీక్షేత్రం ఏదంటే రుద్రం అని చెప్పుకున్నాం. ఈ రుద్ర మంత్రములే కాశీక్షేత్రము అని చెప్పుకున్నాం. ఇలాంటి కాశీక్షేత్రంలో మన విశ్వనాథ జ్యోతిర్లింగం ఎలా ఉందో, ఈ రుద్రరూప కాశీక్షేత్రంలో నమశివాయ అనే పంచాక్షరం ఎలా ఉంది, అది విశేషం. ఆ నమశివాయ అనే పంచాక్షర యొక్క వెలుగే ఈ రుద్ర మంత్రములన్నీ కూడా. అందుకు నమశివాయ అనేటువంటి మహామంత్రం. ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే రుద్రుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడట. అప్పుడు ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ జీవుడి సూక్ష్మ శరీరపు గ్రంథులని అమ్మవారు విప్పుతూ ఉంటే, పసపు పయ్యద వీచు అచలాధిపతి కుర్మి ఆడుబిడ్డ, సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆ మృతుడైన ఆ జీవుడికి ఆ సంధ్యవస్థలో ఆ తల్లి పసపు పయ్యద వీచు, ఆ మరణించిన వాడికి ఆయాసం లేకుండా తన పయ్యదతో వీస్తూ ఉంటుంది గాలి తగిలేలాక. ఇక వాడికి చల్లదనం కలిగించడానికి భాగీరథి జలములని శీకరాసారంబు చిలుకు డుంఠి, ఆ డుంటి గణపతి తొండంతో నీళ్లు జల్లుతూ ఉంటాడట వాడికి వేదన కలగకుండా. అయితే మరణావస్థలో ఎంత వేగం ఆ జీవుడు బయటకు వస్తాడో వీడిని తమతో పాటు తీసుకుపోదామని భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతుంటాయి. వాటి జోలి వీటి వైపు రాకుండా అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి భైరవుడు వచ్చి ఆయన భస్మరేఖ దిద్దుతాడట.
ఆ భస్మరేఖ చూస్తే చాలు, భూత ప్రేతాలన్నీ దూరం పోతూ ఉంటాయి. అలాంటి వాడి వద్దకు వచ్చి సాక్షాత్ ఆ రుద్రుడే ఎడమ చేతి త్రిశూలాన్ని పట్టుకుని కుడి చేతితో వాడి తలను ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మాన్ని ఉపదేశిస్తాడు గురువై. సాధారణంగా మనకు లోకంలో ఎవరైనా గురువు ఉపదేశిస్తే దాన్ని మనం జపం చేసి సిద్ధి పొందాలి. కానీ పరమేశ్వరుడు చెవులో చెప్పడం ఏంటి జీవుడికి కైవల్యం వచ్చేస్తుంది, అది విశేషం, అది రుద్రుడు చేసే విషయం. అందుకే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే. ఇది కాశీక్షేత్రంలో మరణించదే చాలు, జరిగిపోతుంది. అలాగే ఎవరు భ్రూమధ్యమునందు దృష్టి ఉండగా దేహాన్ని చాలిస్తారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అలాగే ఎవరు నిత్యం రుద్రాధ్యాయం చేస్తూ ఉంటారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అందుకే రుద్రాధ్యాయంలో మనకు ఆయన ఉపదేశించే మహామంత్రం తారక మంత్రం. దీని గురించి మనకి వేదం ఈ విషయం చెప్తూ ఉంటే అనేక మంది తారక మంత్రం చెప్తాడంటే శివుడు వాళ్ళ చెవిలో రామమంత్రం చెప్తారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. తులసీదాసుల వారు కూడా అదే రాశారు. కానీ శివుడు రామమంత్రమే చెప్తాడని మాత్రం లేదు అక్కడ. ఆయన ఏం చెప్తాడో మనకు తెలిసిపోతాయని చెప్పడం ఎందుకండి? ఇక్కడ విశేషం ఏంటంటే అలాగని రామమంత్రం కాదని కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. రామ మనకు తారక మంత్రాలు ఏవి అంటే అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీరామ మంత్రం, పంచాక్షరి, ఇవన్నీ తారక మంత్రములే. అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి, అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవల రామమే అనుకోవద్దు, రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు కానీ చెప్తాడు, ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడు ఒప్పుకోడు ముందు, ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే, ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమదే, రామము అంటే సౌందర్యం ఆనందమని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళ స్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం.

0: ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ.
1: ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ಸವಿನಯ ನಮಸ್ಸಲು.
0: ಭಕ್ತಿಸ್ತ್ವಯಿ ಅಚಲಾಂಕುರು ಅನ್ನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಭಗವಂತನಿ. ಸ್ವಾಮಿ, ನೀ ಎಂದು ಅಚಲಾಂ ಭಕ್ತಿಂಕುರು, ಕದಲನಟುವಂತಿ ಭಕ್ತಿ ನೀವಯ್ಯ ಅನ್ನು ಅಡಗುತ್ತಾರೆ. ಅದಿ ನಿಶ್ಚಲ ಮುಗ್ಧ ಭಾವಂ, ಅಮಾಯಕಮೈನ ಭಾವಂ, ನಿಶ್ಚಲಮೈನ ಮುಗ್ಧ ಭಾವಂಟ. ಶಿವುಡನ್ನು ಮೆಚ್ಚಿತ ಕೊನೆ ಚೇಕೊನೆಯುಂಡೇ ಆ ನಿಶ್ಚಲ ಮುಗ್ಧ ಭಾವಂ ವಲ್ಲ ಶಿವುಡು ಇಂತ ಲೊಂಗಿಪೋಯಟ್ಟ. ಇದು నిజమేన అండి అంటే వేదం అబద్ధం చెప్పదు కదా అంటున్నాడు ఇక్కడ కవి. వేదం చెప్పింది ఈ విషయం. ఎందుకంటే శృతి ఏకయేవ హి రూపేణ యనియు, ఏకయేవ హి రూపేణ అని వేదం చెప్తుంది. ఏక రూప భక్తి అనుకుంటుందయ్యా అని విశేషమైనటువంటి విషయం వేదం చెప్పింది అన్నాడు. అంటే వేదంలో భక్తి గురించి చాలా చెప్పబడింది. మనకి సంస్కృతిలో చాలామంది తెలివైన వాళ్ళం అనుకునేటటువంటి వారు మన సంస్కృతికి చేస్తున్న అపరాధాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, ఈ భక్తిభావం అనేది పురాణ కాలంలో పెరిగింది, వేదాల్లో లేవు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వేదకాలం నుంచి భక్తి గురించి చెప్తాడు. ఎంత గొప్పగా చెప్తారంటే తమస్మా కంతవస్తసి అని వేదంలో ఉంది. స్వామి, నీ వాళ్ళం మేము, మా వాడివి నువ్వు అన్నారు. ఇది భక్తి లేని వాడు అనగలడా? ఏకయేవహి రూపేణ అని వేదం చెప్తోందిట. ఏకయేవహి రూపేణ అంటే ఏకభక్తిర్ విశిష్యతే అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది. ఇదే ఏకభక్తిర్ విశిష్యతే, దీనినే అనన్యభక్తి అంటారు. అనన్యభక్తి అంటే ఇతరములన్నీ విడిచి అదే సర్వస్వం అనుకునేటువంటి భక్తి అనమాట. దీన్ని ఏకభక్తి, అనన్యభక్తి, పరాభక్తి అని చెప్తారు. ఈ పరాభక్తి సిద్ధించడం అనేక జన్మల యోగం ఉంటే కానీ రాదు. ఈ భక్తితో కొలుచుకుంది ఒక యశోద కృష్ణ పరమాత్మను కొలుచుకున్నట్లుగా కొలుచుకుంది. శివుడు అవతరించితే కొలుచుకోవాలంటే ఎవరు కొలుచుకోవాలనుకుంటారో వాడు కోసం అవతరిస్తాడు శివుడు, అందులో సందేహం లేదు. ఎలా కొలుచుకోవాలనుకుంటే అలా దొరుకుతాడు. భావానురూపో దేవః అన్నారు, భావానికి అనురూపంగా వస్తాడు. ఆ కారణం చేత ఏకభక్తితో కొలుచుకుంటున్న తల్లి సాధక సంస్మరేత్ సదా అని చెప్తుంది స్మృతి. ఈ ఏకభక్తి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. సాధక సంస్మరేత్ సదా, సాధకుడైన వాడు చేయవలసింది ఏంటంటే సంస్మరేత్ సదా, ఎల్లవేళలా సంస్మరణ చేయాలట. స్మరణ అంటేనే స్మరించడం, అది సంస్మరణ. సమ్యక్ స్మరణ సంస్మరణ అంటే సమగ్రంగా స్మరించాలి అంటే ఏకభక్తితో నిరంతర స్మరణ చేత లభించుతుంది సుమ. దాన్ని ఆజ్యధారవత్ అంటారు. ఆజ్యధారవత్ అంటే ఒక నేతి ధార ఎలా తెగకుండా పడుతుందో అలాగ మన యొక్క భక్తిభావం ఆ శివుని వైపు అవిరళంగా ప్రవహించాలి. అది ఏకభక్తి. అందుకే తస్య తన్మయతాం యాతి అని చెప్పారు. తస్య తన్మయతాం యాతి, ఎవరైతే ఆ విధంగా భగవద్భావన చేస్తారో వాళ్ళు తన్మయులైపోతారు. ఇప్పుడు బెజ్జమహాదేవికి ఆ పసిపాప బాలశివుడే ప్రపంచం, మరో ప్రపంచం లేదు, అలాంటి తన్మయ స్థితిలో ఉన్నది. ఈ మాటలన్నీ ఎవరివి? హరుణి వాక్యముగాన అది ఏల తప్పు అంటున్నాడు. హరుణి వాక్యం అది, ఆయనే చెప్పాడు నేను వశ్యుణ్ణి అని. కనుక తప్పుతాడా? తప్పడు. అనుకోవడం ఆలస్యం మనదే, కానీ అనుగ్రహించడంలో ఆలస్యం ఉండదు. అనుకోవడంలోనే ఆలస్యం, మన భావనలో ఆలస్యం, కానీ భగవత్కృపలో ఆలస్యం ఏనాడు ఉండదు. అందువల్లనే అనుగ్రహించేట. భక్తుడే బెంగిగా భావించు శివుడు వ్యక్తిగా తద్రూపుడై ఉండుటరుదే. భక్తుడు ఎలా భావిస్తే భగవంతుడు అలా ఉండడం అరుదు కాదు. ఎందుకంటే ఆయన పేరే అఘటన ఘటనా సమర్థుడు, దేన్నైనా చేయగలడు ఆయన. ఏ రూపము లేనివాడు ఏ రూపమైనా ఎత్తగలట. అందుకే ఏ రూపం లేకుండా ఉన్నాడు ఆయన విశేషమని. నువ్వు ఎలా పిలిస్తే అలాగ నేను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. ఈ విధంగా కాలం గడిచిపోయింది, ఈమె భక్తి పండసాగింది. భక్తి పండితే ముక్తి అవుతుంది కదా. అసలు ఆ ముక్తి గురించి భక్తుడు ఆలోచించడు, భక్తే ముక్తి అనుకుంటాడు. శివుడి వల్ల ఇలా చేయడం వల్ల నాకు ముక్తి వస్తుంది అని అనుకోలే. ఆ శివుణ్ణి అలా ప్రేమగా చూడడమే ఆమెకు ముక్తి, మరొకటి అక్కర్లేదు. కానీ ఆమెకు అక్కర్లేదు, కానీ ఆమెకు ఏమి ఇవ్వాలో శివుడికి తెలుసు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఉదయాన్నే స్నానానికి లేపేటప్పటికల్లా దండి రోగంబైన తరుచంటి క్రియను, స్నానానికి లేపి ముందుగా చనుబాలు ఇద్దామని ప్రయత్నించేటప్పటికల్లా ఆయన నోరు తెరవలేదుట. అయ్యో అనుకుని అక్కడున్న ఇంట్లో మిగిలిన పాలు తెచ్చిపోసిన నోరు తెరవలేదు. ఒళ్ళు ముట్టుకు చూస్తే వేడెక్కిపోయింది, అంటే వ్యాధి వచ్చిందనమాట. అయ్యో నా చిన్న స్వామికి అనారోగ్యం చేసింది, ఒళ్ళు వేడి చేసింది, ఒళ్ళు కాలిపోతుంది, ఏం చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేసిందో పాపం. అందులో వైద్యాలు అనేటువంటివి కాస్త పెద్దవారికి ఇంట్లో వైద్యంతో చికిత్స చేసేవచ్చు, అలాగా మన పాకశాలనే వైద్యశాలగా మార్చిన తల్లులు ఉన్న దేశం మనది. ఇప్పుడైతే పాపం కాస్త ఒళ్ళు వెచ్చగిల్లినా వెళ్ళి డాక్టర్ల దగ్గర బాధలు పడవలసిందే, వాళ్ళకి సర్వసమర్పణం చేసుకోవాల్సిందే. ఎందుకంటే గృహాన్ని కూడా వైద్యంగా మార్చిన అపూర్వ సంస్కృతి నుంచి మనం దూరం అయిపోయాం క్రమంగా. దీనివల్ల వచ్చిన ప్రారంభం అది. ఈ తల్లి ఏమిటంటే ఎన్ని రకాల వైద్యాలు చేసిందోట, అనేక రకముల వైద్యాలు చేసింది, అయినా కళ్ళు తెరవట్లేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. అయ్యో ఇంత బాధపడుతూ ఆమె వెంటనే తట్టి లేపుతుందిట, నా ఎన్న నాకున్న నా పట్టి, నా చిన్నివడుగా నా కుర్ర, చన్నెలరా కుడవవైతి, నీ చెమటయు చూచి నెత్తురు నవ్వుదును. ఎంత చక్కగా చెప్పింది ఆయనకి ఆ బాధ. కొళ్ళు చెమటలు పడుతున్నాయట, నీ చెమట చూస్తుంటే నాకు నెత్తురు వచ్చేస్తాం శరీరంలోంచి అన్నది. అంత వేదన. తత్సుఖ సుఖిత్వం అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు. భక్తి అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడి సుఖంలో సుఖం పొందుతట, అది విశేషం. తన సుఖంలో తాను సుఖం పొందడం కాదు. అందుకే గోపికలు అనుకుంటారు కృష్ణ పరమాత్మ అక్కడ బృందావనంలో ఉదయాన్నే గోవులను కాచడానికి వెళితే ఇక్కడ గోపికలకు పాపం పని చేయడానికి బుద్ధి పుట్టదట. ఎందుకంటే అక్కడ తృణశిలాంకురై సీదతి తిన కలయతాం మన కాంత అని స్వామి, ఆ వచ్చేటప్పుడు అడవిలో ఆ ముళ్ళు రాళ్ళు గుచ్చుకుని పాదాలు నొచ్చుకుంటాయేమోనని వేదనతో ఉన్నామయ్యా అన్నట్ట. అంతేగాని ఆయన వల్ల ఏదో కావాలని కాదు. తత్సుఖ సుఖిత్వం, వాళ్ళ సుఖంలో సుఖం పొందడమే భక్తి, అదే ప్రేమ. ఈ ప్రేమ అనే లక్షణం మన ప్రపంచంలో అందరి మీద చూపిస్తున్నాం, అందరి మీద చూపిస్తాం. అయ్యో భగవంతుడిని ప్రేమించడం కష్టమండి, అది ఎలాగా అని అడగక్కర్లే. ఎందుకంటే ప్రేమించడం అనేది కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం కాదు, మనందరికీ ఉన్నదే అది. అయితే ఎవరిని ప్రేమించాలో వాళ్ళని మానేస్తున్నాం. దాని గురించి అన్నమయ్య చెప్తాడు, వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అని. ఊరకనే సముద్రం మీద కురిసిన వానలకి ఎంత ఫలితమో ఈ మానవుల మీద ప్రసరింపజేసే మమతలకి అంతే ఫలితం అని చెప్పాడు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. అదే అంటాడు ప్రహ్లాదుడు కూడా, యా భక్తి యా ప్రీతి అవివేకానా విషయేశ్వరపాయిని. అవివేకులకి మామూలు తుచ్చమైన విషయముల మీద ఎంత వల్లమాలిన పిచ్చి ప్రేమ ఉంటుందో, వివేకులకి అలాంటి ప్రేమే భగవంతుడి మీద ఉంటుంది అన్నాడు. ఇటు మోహం అటు తిప్పడమే భక్తి అంటే మరేమీ కాదు, కానీ అటు తిప్పడానికే తలప్రాణం తక్కువస్తుంది, నానాయాతంలో వస్తాను. అటు తిప్పడమే చాలా కష్టం, కానీ పూర్వపుణ్య విశేషం చేత తన సర్వ ప్రీతిని కూడా శివార్పణం చేసిన ఈ తల్లి తెగ వేదన పడిపోతూ ఏడుస్తుందిట, ఏం చెయ్యాలి స్వామి, ఇన్ని వైద్యాలు చేసిన ఏదీ జరగట్లేదే, ఏ ఎడ వంచింప రేయును పగలు చేయి దిగండిట్టి శితగుండుగలడే. ఇక ఎత్తుకుందిట, ఎత్తుకుంటే దించితే ఏడుస్తున్నట్ట, వదలట్లేదు గట్టిగా పట్టుకున్నట్ట. దించిపోని పడుకోబెట్టేదైనా ప్రయత్నం చేద్దాం ఆరోగ్యం కోసం అంటే దిగట్లే. అంటే బాగా అనారోగ్యం చేస్తే పిల్లలు ఆ చంక దిగరంటారే, ఎత్తుకుంటే దిగట్లేదు, ఆయన దిగట్లేదు గట్టిగా పట్టుకున్నాడు. మనం గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించినా దొరకని వాడు తాను గట్టిగా పట్టు కూర్చున్నాడు. చూసారా అంత దయామయుడు ఆ స్వామి, అంత గట్టిగా పట్టు కూర్చున్నట్ట. ఆ ఏడుస్తున్నాడు దించుతూ ఉంటే. ఇలా వేదన పడిపోతూ ఉంటే ఆమె ఇంకా, స్వామి ఎట్టేన మాయుంచినట్టులయుండి పెట్టినంత గుడిచి ఎట్టుండి తేని ఎప్పాట నేను బొందునే తెవులు నొప్పి. అసలు నాకు ఒక అనుమానం, ఇలా నిన్ను ఆడిస్తూ ఉంటే నువ్వు అల్లరిగా ఎటుపోయి ఏం తినొచ్చావో, ఏదో నేను చూస్తున్నాను కదా అలాగే ఉండొచ్చు కదా, ఎక్కడికో పోయి ఏం తెచ్చుకున్నావో ఏమిటో. అయినా నీకు అనారోగ్యం రావడం ఏంటయ్యా, నిప్పున చెదలంటూనే నీక నీవు చేసుకొనగా తెవులు సిద్ధించుగాక. నీకు నువ్వు తెచ్చుకుంటేనే నీకు రోగం వస్తుంది, కానీ దేనివల్ల నీకు రాదయ్యా అనేసి ఆఖరికి. ఎక్కడికి పోయి ఏం తెచ్చుకున్నావో అని తల్లి అంటుంది, కానీ నిజానికి ఆయనకి ఆయన తెచ్చుకోవాల్సింది తప్ప అన్నీ ఇవి అంటదానికి, అది విశేషం. నిప్పున చెదలంటూనే అంటున్నాడు ఇక్కడ. నిప్పుకి చెదలు పడతాయా, నీకు రోగం వస్తుందా. సర్వవ్యాధి భంజనుడైన వైద్యనాథుడు వ్యాధి వచ్చినట్టు నటిస్తున్నాడు, అది ఆయన యొక్క అభినయం, ఆయన యొక్క లీల. ఇదే శివలీలామృతం అంటే. ఏమీ లేనివాడు అన్ని వచ్చినట్టుగా అభినయిస్తున్నాడు. ఆఖరికి చివరికి ఇంక నేను చూడలేకపోతున్నానయ్యా, చాలా చూడంగని సంకటం బింక బాలుండ నీ మీద ప్రాణములు విడుతూ, ఇంక నేనేమి చేయలేను, ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను అని శిరస్సును బాదుకుని మరణించుదామనుకున్నదిట. అప్పుడు తన తల్లికప్పుడు ప్రత్యక్షమై నిలిచే, తన తల్లికి కనబడ్డాట, తన తల్లికి కనబడ్డాడు శివుడు అన్నాడు. నిజానికి తల్లి అంటే భావించిన ప్రతివారికి బిడ్డే పరమాత్మ. అందుకే ఎత్తువారి చేతి బిడ్డ అని ఒక సామెత ఉంది మనకి. ఎత్తువారి చేతి బిడ్డ అంటే ఎవరు ఎత్తుకుంటే వారు బిడ్డ అయిపోయే లక్షణం ఉన్న వాళ్ళకి ఎత్తువారి చేతి బిడ్డ అంటాం మనం. సామెతల్లో చాలా గొప్ప జ్ఞానం ఉంది మనకి. కొందరు పిల్లలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కొందరు ఏ కొత్తవాడు ఎత్తుకుంటే వాళ్ళ బిడ్డడేమో అనిపిస్తాడు, ఆ విధంగా వాళ్ళతో కలిసిపోతాడు. పరమాత్మ అటువంటి వాడట. ఈ విషయం అన్నమాచారి చెప్తాడు, పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట నున్నాడిదే పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తిముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అంటాడు అన్నమయ్య. పట్టిన వారి చేతి బిడ్డ, ఎవడు పట్టుకుంటే వాడు బిడ్డ, ఆయన పట్టుకోవడం మనదాలస్యం అంతే. కనుక తన తల్లికి కనబడ్డాడన్నాడు. తన తల్లికి అంటే అప్పుడు ఆయన అనుకున్నాడు ఈమె నా అమ్మ అని. మనం అనుకుంటే ఆయన అనుకుంటాడు, అది విశేషం. కనబడ్డాడు, కనబడి వెంటనే చాలా ఆనందంగా ఉంది నాకు నీ ప్రేమను చూస్తుంటే. అడుగుమిచ్చదు నీకు అభిమతం వనుచు, నీకేది కావాలంటే అది ఇస్తాను అడుగు అంటే అంటోంది ఆ తల్లి. కొడుక నాకొక కోర్కి కొరతయు కలదే, ఎంత బాగా చెప్పింది చూడండి. మహేశ్వర మహాదేవ సదాశివ అనలే, కొడుక అన్నది అంతే. కొడుక నాకొక కోర్కయు కొరతయు కలదే, అంత గొప్ప విశేషం చూడండి. నాకు కోరిక ఉందా? కోరిక లేవు లేవు అంటే పోనీ కొరత ఉందా? అది లేదుట. నాకు కోరిక లేదు కొరత లేదు అన్నదండి, ఎంత గొప్ప తల్లి చూడండి ఆ తల్లి. నాకు లోటు అనేదే లేదు, పూర్ణురాలు. పరమాత్మ ఎంత పూర్ణుడో భక్తుడు అంత పూర్ణుడు. గుండె నిండా శివుణ్ణి నింపుకున్న వాడికి ఎప్పుడు లోటు ఉండదు, వెలితి ఉండదు. వాడు నిండుకుండా, వాడి మనస్సో నిండుకుండా వాడు పూర్ణుడు, వాడు పరిపూర్ణుడు. అందుకే నాకు కోర్కయు కొరతయు కలదే కొడుక అని సంబోధించిందిట. అంతేకాదు నా కోరిక అంటూ నువ్వు అడిగేవి కనుక ఒక్కడే చెప్తున్నాను, నీవు నిరోగివై నిచ్చుండవై సుఖావాప్తి నుండు నాకు అంతియే చాలు. నాకొకటే కోరిక, నువ్వు హాయిగా ఉండవయ్యా చాలు అని. ఆ హాయిగా ఆయన ఉండాలి అనేటువంటిది ఉండే గొప్ప విషయం. అదే మనకు అంటాం జయ జయ సదాశివ జయమస్తు మంగళమస్తు అంటే నీకు జయముగ్గాక నీకు మంగళముగ్గాక అని. ఆయన మంగళం అంటే ఆయనే విశ్వరూపుడు కనుక విశ్వానికి మంగళం, అది చమత్కారం. ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి. అందుకే విష్ణు చిత్తుడు గోదాదేవిని కన్నటువంటి ఆ తండ్రి అంటాడు పల్లాండు పల్లాండు అని. ఆయనకు మంగళం, ఆయనకు మంగళహారతులు, ఆయనకు దిష్టి తీస్తాడు. ఆయన కృష్ణ పరమాత్మానికి సాక్షాత్కరిస్తాడు ఆకాశంలో. సాక్షాత్కరించిన వెంటనే ఆగలేక అయ్యో ఇంత అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని ఊళ్ళు వాళ్ళంతా చూస్తే నీకు దిష్టి తగులుతుందేమో స్వామికి దిష్టి తీస్తానంటాడు. ఆయన స్వామికి దిష్టి తీస్తాడట, తీయించుకున్నాడు ఆయన. ప్రేమ ప్రేమతో అన్నీ జరుగుతాయి. ఇదేమిటండి శివుడు గురించి చెప్తూ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతున్నారని. శివుడైనా విష్ణువు అయినా తత్వం ఒక్కటే, ప్రేమ ఒక్కటే, భక్తి ఒక్కటే, ముక్తి ఒక్కటే. భేదం చూపించేవాడికి భక్తి లేదనే అర్థం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఒక్కటే, ఎవరైనా భక్తులు హృదయ ఘోష ఒక్కటే, ఆర్తి ఒక్కటే. మనం ఏ దైవాన్ని మనం ఇష్టంగా ఆరాధించినా ఆర్తితో ఆరాధించాలి. అదే సమయంలో అవతలి వాడు తన అభీష్ట దైవాన్ని అలాగే ఆరాధిస్తున్నాడని గౌరవించాలి. అంతే తప్ప శివకేశవుల మధ్య పొరపాటును కూడా నింద చేయరాదు, గుర్తుపెట్టుకోండి. సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న వేదనాపూర్వకమైన విషయం ఇది. ఎక్కడికి వచ్చినా చెప్పక తప్పడం లేదు. పోనీ ఎక్కడ చెప్పాం కనుక వదిలేద్దాం మరో సభలో అనుకుంటే అక్కడికి వచ్చేటప్పుడు కూడా అది చెప్పు అని పరమాత్మ ఏదోలా చెప్తున్నాడు. ఎందుకంటే నిన్ననే ఒక బాధాకరమైన విషయం విన్నాను ఇక్కడ. అదేమిటి అంటే ఇక్కడ శివలీలామృతం జరుగుతోంది అని ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయంలో పాంప్లెట్స్ ఇచ్చితే మేము ఇక్కడ పెట్టము, ఎందుకంటే శివుడికి సంబంధించిన విషయాలు ఏవి ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట. వీళ్ళు వెళ్ళి అడిగింది ఒక మసీదునో చర్చినో కాదండి, హిందువుల గుడిలోనే అడిగారు. వాళ్ళు పెట్టమన్నారు. అంటే మనం ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇటువంటి వాళ్ళని క్షమించవచ్చా? దీనికి ఏం చేయాలి? మన దైవాల మధ్య మనం భేదం కల్పిస్తుంటే ఇక చెప్పేది ఏమిటండి? అందుకే శివతత్వంలో మాధుర్యంలో చెప్తూనే విష్ణువుని స్పర్శించడం, విష్ణు మాధుర్యంలో చెప్తూనే శివత్వాన్ని స్పర్శించడం, ఏకత్వాన్ని గుర్తుపెట్టుకుంటేనే అభీష్టాన్ని ఆరాధించడం, అది అచ్చమైన భారతీయ సంప్రదాయం. అది కానిదంతా నాస్తికం, అవైదికం, అభారతీయం. దీనిని ప్రతివారు ఖండించాలి, అందుకు ఉద్యమించాలి. లేకపోతే ఇంకా ఇవి బీజాలుగా కాదు ఇప్పుడు వృక్షాలుగా మారుతున్నాయి, ఇంకా విషవృక్షాలైపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవైపు ప్రపంచమంతా విస్తరించి తాత్విక చింతన వైపు ఎదుగుతున్న ఈ దశలో అంత విస్తృతిలో తత్వాన్ని ఏనాడో ప్రతిపాదించినటువంటి మన మహాసంస్కృతిలో కుంచింపజేసి ఎదగడం పోయి ఇంకా ఇంకా కురచబుద్ధులు తో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు మనకు ఎక్కువైపోతున్నారు. అందుకు ఈ సమయంలో ఇంత మాధుర్యంలో మునిగిపోతున్నప్పుడు కూడా కొంచెం సామాజిక స్పృహ మనకు అవసరం కనుక దీని గురించి చర్చించుకోవడం అది విషయాంతరం. అస్తు, ఇటు వస్తే నాకు కావలసిందంతా నువ్వు సుఖంగా ఉండడమేనయ్యా, శివునికి శివముగుగాక అంటోంది, శుభస్వరూపుడైన శివునికి శుభం కలుగ్గాక అని. నీవు నిరోగివై నిత్యుండవై సుఖావాప్తి నుండు నాకు అంతియ చాలు. ఏం చేయమంటావు? నాకు మోహమయ్యా. ఎవరి మీద? నీ మీద. కన్నమోహం, నిన్ను కన్నదానని నేను అన్నది. కన్నదానని అంటే చూసిన దానిని అర్థం. హాయిగా నిన్ను చూస్తూ గడుపుతున్న దాన్ని గనక నువ్వు క్షేమంగా ఉండు, అంతకుమించి నాకెక్కడా కోరిక లేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నది. అటుగాన నిన్ను కన్నులార చూచుచును ఇట ఉండిటయ నాకు నిప్సితం వరినా. నువ్వు ఆనందంగా హాయిగా ఉండడాన్ని నేను కళ్ళారా చూస్తూ ఉండడమే నాకు కావాలి, ఇంకేమీ అక్కర్లేదు అంటే మందస్మిత ముఖారవిందుడై చిరునవ్వు నవ్వుకున్నట్ట. తన లీల అంతా కూడా ప్రకటించేది ఆ ఒక్క నవ్వులోనే స్వామి. ఆ చిరునవ్వుతో ప్రకటించి ముల్లోకములకెల్ల ముత్తవ్వ నాకు, నువ్వు ముల్లోకాలకే పెద్ద తల్లిలాగున్నావు. తల్లివిగా అననా తల్లి, నీ ఎట్టి తల్లివి కలుగంగ తనకు రోగంబులెల్లడ పొందంగనెట్లుండవచ్చు. నువ్వు తల్లివిగాన నా తల్లి, నీ ఎట్టి తల్లివి కలుగంగా నాకెప్పుడు కష్టం రాదు, ఏ రోగము రాదు. ఎందుకో తెలుసా? అంత మహిమ నాకుంది అనలేదు శివుడు. నీలాంటి తల్లి ఉంటే నాకేం రోగం వస్తుందన్నాడే. ఈయన ఇంత ప్రేమ చూపిస్తే ఆయన ఇంకా అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత విశేషం చూడండి. నీలాంటి తల్లి కలుగంగా

అనుపమ పరమ పరానందమూర్తి. ఆయన ఎవరు? అనుపమ పరమ పరానందమూర్తి. అనుపమ సాటి లేనటువంటి, పరమమైనటువంటి, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆనందస్వరూపుడైనటువంటి శివుడు, సుందరస్వరూపుడు, ఆనందస్వరూపుడైన పరమాత్మ ఈ విధంగా అనుగ్రహించాడు. అమ్మయ్య శివు కొనియాడుట చేసి అమ్మవ్వ అనునామం అయ్య వెండియును. ఆ బెజ్జమహాదేవికి అప్పటి నుంచి అమ్మవ్వ అని పేరు మిగిలిపోయిందిట, అమ్మలకు అమ్మగా మిగిలిపోయింది. అలాగా అందరూ త్వమేవ మాతా చ పితాత్వమేవ అని స్వామిని అంటే నువ్వే నాకు తల్లివి అంటే కాదు, నేనే నీకు తల్లిని అని ముక్తి పొందిపోయింది ఆ తల్లి. అలాంటి ఆ శివుని తల్లి యొక్క పాదాలకి నిత్యం నమస్కరించుకోవాలి మనం. అలా అమ్మని నమస్కరించి ఈ భక్తుల గాథల్లో భగవంతుడు ఎలా మెరిసిపోతున్నాడో చూశారు కదా. అంత పరమ వాత్సల్యమూర్తి పరమేశ్వరుడు, పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. ఆ కారుణ్యాన్ని పొందడానికి చేయవలసిన సాధనలు, శుద్ధత ఎంత అవసరమో మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను అనుకుంటున్నది కేవలం కాలక్షేపం కోసం మనం ఇక్కడ కూర్చోలేదు, సాధన కోసం కూర్చున్నాం. సాధనగా పరిణమించాలి, ప్రతి శ్రవణము సాధనగా పరిణమించాలి. శ్రవణం శ్రవణంతోనే ఆగిపోకూడదు, కనుక సాధనకు అవసరమైనవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి. సర్వసమర్పణా భావన అనేటువంటిది తెచ్చుకోవాలి. దానికి అవసరమైనటువంటి స్ఫూర్తి ఈ భక్తుల జీవితాల నుంచి మనకు లభిస్తుంది. కనుక ప్రతి భక్తుని చరిత్ర ఒక శివలీల. శివుడు ఏమీ కానివాడు, అన్నీ అయినట్లు చేయడమే లీల అంటే అని నేను అర్థం చెప్పుకున్నాం. ఈ విధంగా ఇన్ని విధాలుగా భక్తుల్ని అనుగ్రహించడమే ఆయన లీల. అదే అమృతం. ఎంత మాధుర్యం ఉంది, అదే అమృతం. అమృతం అంటే మృత్యువు లేని స్థితి. శివలీల వల్ల మనకు దొరికేది అమృతత్వము. అమృతత్వాన్ని ఇచ్చేదే ఆ లీల అన్నమాట. కనుక శివలీలయే అమృతము. అలాంటి ఆ లీలామయుడైనటువంటి శివుని యొక్క కరుణని చెప్పే ఒక దివ్య గాథ మనకి శివపురాణం అందజేస్తుంది. దీనిలోకి పరిశీలిస్తే అనేకం గమనించాలి మనం. ఇక్కడ శివం అనగానే శుభం కదా. శుభం కావాలనుకున్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి, ఎటువంటి ప్రవర్తనా సరళి ఉండాలి, జీవితాన్ని ఎలా పరిశీలించాలి, ఇన్ని విశేషాలు ఈ కథల్లోంచి మనం తీసుకోవాలి. మనం మన గ్రంథాలను ఎలా అధ్యయనం చేయాలో తెలియకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా అధ్యయనం చేయాలనేది గమనించాలి. అలా గమనించితే అపూర్వమైన సందేశాలు అన్ని వయస్సుల వారికి, అన్ని కాలాల వారికి లభిస్తాయి. ఇది గమనించవలసినటువంటి విషయం. ఒకసారి దక్షిణస్యాం దిశి శ్రేష్టో గిరిర్దేవేతి సంజ్ఞక సుధర్మాచ ద్విజశ్రేష్టో దేవతూజక. దక్షిణ దేశంలో దేవగిరి అని ఒక పర్వతం ఉండేదిట. నిన్న బ్రహ్మగిరి గురించి చెప్పుకున్నాం. ఇది దేవగిరి అనేటువంటి ఒక పర్వత ప్రాంతం. అక్కడ వస్తూ ఉండేవాడు, ఆయన పేరు సుధర్ముడు అని. ఆయన నిత్యము ధర్మమయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ధర్మమయమైన జీవితం. శ్రద్ధ అంటే ధర్మాచరణ శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఉన్నట్టు అతను. దేవతా అతిథి పూజక. ముందు ఆయన గురించి ఏం చెప్పారంటే దేవతాధిక పూజిత. దేవతలకి అతిథులకి పూజిస్తూ ఉంటాడు అతను. అంతేకాదు వేదమార్గపరో, వేదమార్గపరాయణుడు. ద్విజుడు గనక తనకు విధింపబడ్డట్టుగా నిత్యం అగ్నిసేవా పరాయణ, నిత్యము అగ్నిసేవ చేసుకుంటూ ఉన్నాడు. శిష్యానాం పాఠకశ్చైవ. ఆయన పండితుడు గనక నిరంతరము శిష్యులకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఆయన వేదాధ్యయనం చేయించుతూ అధ్యాపకుడుగా వారికి విద్య నేర్పుతున్నాడు. వేదశాస్త్ర విచక్షణ. వేదశాస్త్రాదుల యొక్క విచక్షణ తెలిసి ఆ నీతులకు అనుగుణంగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాత్ముడు. అంతేకాదు ధనవాంశ, గొప్ప ధనికుడు కూడా గృహస్థు. అయితే కేవలం ధనికుడు అంటే చాలదు, పరో దాత. దాత కూడా ధనమున్న చోట దాతృత్వం ఉండాలి, ఉంటే దానికి శోభ. కనుక ఆ ధనాన్ని దాతృత్వం చేస్తూ సౌజన్య గుణభాజన, సౌజన్య గుణములన్నీ కలిగినటువంటి వాడు. సాధారణంగా మనం ఈ కథల్లోకి వెళ్ళేటప్పుడు ఒక మహాత్ముడు గురించి వర్ణిస్తాడు అక్కడ మహర్షి. మనం ఏం చేస్తామంటే కథా దృష్టితో ఇదంతా వర్ణన అని పక్కకు తోసేస్తాం. ఒకడున్నాడని చెప్పండి చాలు మాకంట. ఒకడున్నాడంటే ఎవడు వాడు? ఆ ఒక్కడికి శివుడు అనుగ్రహించాడు అయిపోయింది చాలు మాకంట. కానీ వాడు ఇలాంటి వాడు గనక శివుడు అనుగ్రహించాడని చెప్పడానికే మహర్షి ఇన్ని ఉపమానాలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని విశేషణాలు పెడతాడు. అది మనం గమనించాలి ఇక్కడ. అదే ఒక కథని యోగంగా వినడం అంటే, యోగంగా వినడం అంటే అతడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. ఇవన్నీ విడిచిపెట్టేసి కేవలం

0: ప్రార్థనలు చేసుకుంటున్నాం భక్తులు అంటే భగవంతుడు సంతోషించడు. ఇతడు ఇంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వీటన్నిటితో పాటు ఏం చేస్తున్నాడంటే శివకర్మ రతో నిత్యం శైవ శైవ జనప్రియ, నిత్యం శివకర్మ చేస్తూ ఉంటాడట. శివకర్మ అంటే శివునికి ప్రీతికరమైనటువంటి కర్మలు, అంటే శివారాధన, ఇంకా శివచింతన, శివనామస్మరణ, శివ పూజ ఇవి చేస్తూ శివభక్తులకి ఎల్లవేళలా ఆరాధన చేస్తూ ఉంటాడట. ఎందుకంటే భగవానుడికి శరీరం ఏదయ్యా అంటే భక్తుల శరీరమే భగవానుడి శరీరం అన్నారు. అకాయో భక్తకాయ స్యాత్, ఏ శరీరము లేని పరమేశ్వరుడు భక్తుల శరీరాల్లో ఉంటారట. కనుక భక్తుణ్ణి పూజించడం భగవాను పూజించడమే. కనుక శివభక్తులు కనబడితే చాలు ఆరాధన చేసేవాడు. అలాంటి మహాత్మునికి సుదేహ అనేటువంటి భార్య ఉన్నది. ఈయన పేరు సుధర్ముడు, ఆవిడ పేరు సుదేహ. ఎంత గొప్ప విశేషం చూడండి, ధర్మ దేహ ఈ రెండిటికి దాంపత్యం. అంటే నిజానికి పేర్లు వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెద్దవాళ్ళు పెట్టిన పేర్లే అయినా ఒక్కొక్కసారి అద్భుతంగా కుదురుతూ ఉంటాయి పేర్లు. సుదేహ సుధర్మ, ధర్మానికి దేహానికి బాంధవ్యం ఉండాలి. అంతేగాని దేహం మానాన దేహం ధర్మం మానాన ధర్మం ఉండకూడదు. అంటే ఈ దేహంతో ధర్మం చేయాలి, ఆ ధర్మం దేహం భార్యాభర్తల్లాగా ఉండాలి అని చెప్పడం అన్నమాట. అలా కలిసిపోయి ఉండాలి అని చెప్పడం. ఆవిడ పేరు సుదేహ. ఈ సుదేహ ఆవిడకి తెలిసింది పెద్ద జ్ఞానాలు అవేవి తెలియదు, కానీ మామూలు గృహిణి ఆ తల్లి అంతే. గృహిణిగా తన కర్తవ్యం తాను చేస్తూ ఉన్నటువంటిది. ఈయనలాగా గొప్ప భక్తి జ్ఞానము ఇత్యాదులు లేవు, సామాన్య గృహిణి, మామూలు ఆలోచనలు, మామూలు సంకల్పాలు, మామూలు కోరికలు వీటితో ఉన్నది. అలాగని గయ్యాళిగా ప్రవర్తించడం లేదు, ఇంటికి అనుగుణంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది ఈ సుదేహ. ఇలా ఉండగా వీరికి వయస్సు చాలా మించిపోయింది, కానీ సంతానం లేదుట. ఈ సంతానం లేనప్పుడు ఆమె చాలా దుఃఖపడుతుంది. ఈ దుఃఖం చూసి ఆయన ఓదార్చాట, ఆయనకి ఏది దుఃఖం లేదు. చాలా విశేషం ఇది. ఏమిటండి మీరు అసలు దుఃఖపడట్లేదు అంటే మీకు వీటి మీద ఏమీ అవసరం లేదా అని అంటే, ఉన్నది గమనించకుండా లేకున్న దానికోసం ఏడవడం అవివేకం. ఇది బాగా గమనించాలి. సృష్టిలో మన అజ్ఞానం అంతా ఇది ఇంట్లోనే ఉంటుంది. ఉన్న సుఖముల చూడకనే లేకున్న వాటికై ఉరకలు వేతుము, ఒకటా రెండా కోరికలు తెగనివి తగనివి తెప్పలు కుప్పలు, ఆయువుండు నందాక తప్పని ఆయాసములి ఆరడి బ్రతుకులు. అలాంటివి ఉన్నవి చూడడం, లేకున్న వాటికే ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నది పోతుందేమో అని భయం, లేనిది రాదేమో అని భయం, వీటితోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఏమిటండి ఈ వైరాగ్యాలన్నీ ఇప్పుడు ఎందుకు మనకి? హాయిగా జీవితం అవనేయండి, తర్వాత చూసుకుందాం. వైరాగ్యం అంటే ఏమిటో కాదు, కామన్ సెన్స్, స్పష్టంగా ఆలోచించడం, వివేకంగా ఆలోచించడం, అదే వివేకంతో కూడిన ఆలోచనకే వైరాగ్యం అని పేరు. సత్యాన్ని సత్యంగా దర్శించడమే వైరాగ్యం. కానీ ఈ సత్యాన్ని చూపిస్తే ఆ సత్యాన్ని చూసి తట్టుకోలేక మనం ఏమంటామంటే ఆ ఒట్టి వేదాంతం తీసేయండి అంటాం. తప్పించుకుంటున్నాం, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ట్రూత్ అనమాట. సత్యం నుంచి తప్పించుకుంటున్నాం, ఇది పలాయనవాదం. అది విశేషం, సత్యాన్ని సత్యంగా చూడాలి. ప్రజ అంటే సంతానం అనేటువంటిది ధర్మం కావాలి గృహస్థుకి. కానీ సంతానం లేదే అనే వేదన మాత్రం అక్కర్లేదు. ప్రయత్నం, కృషి, ఒక విధమైన తపస్సు, ధర్మం కోసం సంపద కావాలి, దానికోసం చెయ్యాలి. కానీ అది లేదే అని వేదన పడి ఆత్మని మాత్రం చెప్పుకోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మఘనత అంటే సత్య జ్ఞానం కోసం చేయవలసిన ప్రయత్నం మాత్రం ఆగకూడదు. అందువల్లనే తేన దుఃఖం కృతన్నైవ వస్తు జ్ఞాన పరేణహి, అతనికి దుఃఖం లేదుట. ఎందుకంటే వస్తు జ్ఞానం బాగా తెలుసు అతనికి, ఏది సత్యమో ఏది అసత్యమో. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది నిత్యమో ఏది అనిత్యము అనే వివేకం ఉండాలయ్యా. ఆ వివేకం లేనప్పుడు దుఃఖం ఉంటుంది. ఇది బాగా గమనించాలి. అది ఆత్మనస్తారకశ్చాత్మా యాత్మన పావనశ్చ సహా. ఇంకా గొప్ప విషయం చెప్పాడు, తరింపచేయబడడానికి పుత్రులు కావాలా అంటే కాదుట, మనల్ని మనమే తరింపు చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అది విశేషం చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మన్యేవ రిపురాత్మనః, ఆత్మకి ఆత్మే శత్రువు, ఆత్మకి ఆత్మే మిత్రుడు అన్నాడు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. కనుక శత్రువులు ఎక్కడో లేరు, మిత్రులు ఎక్కడో లేరు. నువ్వు నిన్ను ఎలా మలుచుకుంటున్నావు అనేది గమనించు, అదే జీవితం అంటే. నీలోకి ప్రవేశింపజేసుకున్న భావాలు ఆలోచనలు అదే నువ్వు, దాని ప్రకారం నీ జీవితం ఉంటుంది. కొరత అనేది నీ హృదయానికి సంబంధించిన విషయం కానీ బాహ్యానికి సంబంధించిన విషయం కాదు. అదే కొరత అయితే అది లేని వాళ్ళు ఎందరు ఆనందంగా ఉన్నారు. ఒక వస్తువు లేదని మనం వేదన పడుతుంటాం, ఆ వస్తువు లేకపోవడమే వేదన అయితే ఆ వస్తువు లేని ఎందరు ఆనందంగా ఉన్నారు గమనించాలి మనం. కనుక కొరత దుఃఖం అనేది లోపల విషయాలు కానీ బయట విషయాలు కావు. అందువల్లనే ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఆత్మనస్తారకశ్చాత్మ యాత్మన పావనశ్చ సహా. తనని తానే తరింపజేసుకోవాలి, తనని తానే పావనం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇచ్చేవ మానసంధృత్వ దుఃఖం నకృతవాంస్తదా. ఇది అతడి మనస్సులో ఉంది గనక దుఃఖపడలేదు అన్నాడు. అంటే వివేకం అనేది వృద్ధాప్యంలో తెచ్చుకోవలసిన విషయం కాదు, అప్పుడు కేవలం పశ్చాత్తాపం తప్ప ఇంకేం ఉండదు. వివేకం అనేది నిత్య జీవితానికి అవసరమైనటువంటి వస్తువు, ప్రతిదానికి వివేకం అవసరం. మీరు ఈ వివేకాన్ని అప్లై చేసి చూడండి, క్రోధాలు పోతాయి, మోహాలు పోతాయి, తపనలు పోతాయి, శాంతి ఉంటుంది అప్పుడు. అలాగని వివేకం కర్తవ్యాన్ని విస్మరింపజేయని విధం, బాధ్యతను చేస్తాడు కానీ మోహం బంధం వదిలేస్తాడు. దానివల్ల వాడు సుఖంగా ఉంటాడు, 10 మందిని సుఖంగా ఉంచుతాడు. వివేకానికి ఉన్న శక్తి అది. కనుక వివేకం అనేది బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి, అంతేగాని కేవలం వృద్ధులకే కాదు, బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి. వివేకం అనేది బుద్ధికి సంబంధించిన కనీస లక్షణం అన్నమాట. ఆ వివేకం చాలా అవసరం. అందువల్ల ఆమెకి చెప్పేట, అసలు దుఃఖపడ్డం వృధాసుమా అని చెప్తున్నాడు. కా మాత క పితాపుత్ర కో బంధుశ్చ ప్రియశ్చ కహ. కాతే మాత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని అన్నారు శంకరాచార్యులు వారు. అదే అంటున్నాడు ఇక్కడ, కా మాత క పితాపుత్ర. సరే, నువ్వు ఒక తల్లికి బిడ్డవు, నేను ఒక తల్లికి బిడ్డను, ఆ తల్లికి బిడ్డగా పుట్టాలని నేను అనుకుని పుట్టేనా? అలాగే ఫలానా అప్పుడు ఫలానా వేళ ఫలానా చోట పోవాలని నేను అనుకుని పోతానా? ఈ పుట్టడం పోవడం వెనక ఏదో తెలియనిది ఒకటి ఉంది కదా. ప్రతివాడు ఇలా పుట్టాలి అనుకుని పుట్టలేదే, ఈ దేహం ఇలా ఉండాలి అనుకుని తెచ్చుకోలేదే. అలా తెచ్చుకునే ఇలా స్వేచ్ఛేమనుకుంటే ఏ దేహాలు కోరుకునేవారు, ఎలాంటివి కోరుకునేవాళ్ళము, ఏదో ఇదంతా చూస్తూ ఉంటే రుణం బట్టి జరుగుతూ ఉంటాయి, కృతం బట్టి జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటి గురించి ఆలోచించుకో, బాగా ఆలోచిస్తే నువ్వు అనుకుంటున్న ఇవన్నీ కూడా సర్వం స్వార్థపరం దేవి. గొప్ప మాట చెప్పాడు, ఇదంతా స్వార్థపరము సుమా, స్వప్రయోజనముల కోసం ఏర్పడేవి ఈ బంధాలన్నీ. పుత్రుడైనా ఎవరైనా స్వప్రయోజన బంధాలు, ఇందులో త్యాగబంధాలు ఏవీ లేవు. ఆ ఒక్క త్యాగబంధం ఎవరికున్నది అంటే ఏదీ పట్టకుండా ఉండేటటువంటి వాడికే త్యాగబంధం ఉంటుంది, అదొక్క పరమేశ్వరుడు. ఆయనతో బంధం ఏర్పరచుకో. ఈ బంధాలు ఉన్నాయే వస్తూ పోతూ ఉండేవే. ఎన్ని జన్మల్లో ఎందరికి పుత్రులుగా పుట్టలేదు, ఎందరికీ తల్లులం కాలేదు, తండ్రులు కాలేదు. ఈ జన్మలో తల్లిదండ్రులు కాకపోవచ్చు, గత జన్మల్లో అయి ఉంటాం, వచ్చే జన్మల్లో అవుతాం. ఎన్నో బంధాలు మనకు వస్తూ ఉన్నాయి, వచ్చినవి నిలబట్లే పోతూ ఉన్నాయి. ఇన్ని బంధాలు జీవులతో వచ్చి జీవులతో పోతున్నాయి, కానీ చెదరకుండా ఉన్న బంధం దేవునితోని, అది మాత్రం ఎప్పుడూ పోదు, అదే ఉంటుంది శాశ్వతం. కనుక ఎవరయ్యా ఆత్మబంధువు, ఎవరయ్యా శాశ్వతమైన బంధం అంటే భగవానుడు ఒక్కడే శాశ్వతం. అది విస్మరించి వీటన్నిటి కోసం తిరుగుతున్నామే, అసలు ఎంత చిత్రం చూడు. ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కుప్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొని సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబరని త్రాటన్ కొందరం తిప్పగా శీలన్ శీల ఎమర్చినట్లొసగితో శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు ఆయన.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం డాట్ ఆర్ రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్. ఓం నమశివాయ.

బృహస్పతిరకాయ దేవానా పురోధాన్యక్షే సేతం బృహస్పతి సమవక్ష్యతే ఏకాదశమాభ్యంజనేపమేషు నారాదపుంజేషు ఏకత్రిశబ్దేవతాపరుంధే కృష్ణాజినే భిషించే బ్రహ్మణోపాదృవసం యత్కృష్ణాజినం బ్రహ్మవర్చసే దైవైన సమర్థయతి ఆద్యమాభిషించేషాదిష్యమేవృంధ్యాయ వాసోయేవ్యం

ప్రగనాదే మరుద ప్రత్యక్షేమాలభ్యతే హిద్వై మరుద విషయమన్మద్యతృతాయ్రియమిషభిషతే నృపదే ప్రభిషతే.

సంజావాంగమన్యేత సేనాంగమన్యేత సజ్జస్వాహేతమానాయ హరోజవ్రూయాశే హస్తాని హేగుంజవంతి హస్తాక్షరాగాయత్రే గాయత్రే బ్రహ్మవర్చసం గాయత్రే బ్రహ్మవర్చసమవరుంధే హిరణ్యమత్నాదే చేజలే కృష్ణాజిలే బ్రహ్మామయోకం శ్రీకృష్ణాజిలం బ్రహ్మణ్యేగైన వృత్తామయోభిజే హృదయన అభిజే తథా వేదీయావస్థలాభవే నవే స్వామే అసోమస్ సమావస్తే హదోక్ష అభిషుతో హరత్ సూర్యేణే సోమేకం శోకవశామారభ

ృజనత్రిగోపాగుంపుంపుశ్రోదం జయంతంద్వామనుమదేవతో భూయతే హజన పునః పజునా భూయతే.

యావేక్షేత ప్రజావాకం వరుంది సాగం సర్వా సాగం శూయతే శ్రూయేణమేం వేద నారాయణ వ్యక్తయ్యే.

ఇంద్రాయ ప్రాయస్వయ్యేనాని ఇంద్రాయ ప్రాయస్వయ్యేనాని శైలాని శైలపురపు శైలప్రత్యమే శైలస్వాశ్వర ప్రత్యంగ శైలాసంగిమా ఓజాది సత్య ప్రయత్సామి ఓజస్వరత్మే ముఖం ఓజస్వచ్చిరాత్మే ఓజస్వామిశ్వర ప్రత్యంగ ఓజాసంగిమా హయోది సత్య ప్రయత్సామి హయస్వరత్మే ముఖం హయత్వచ్చిరాత్మే హయస్వామిశ్వర ప్రత్యంగ హయసాసంగిమా ఆయుషి సత్య ప్రయత్సామి ఆయస్వదత్వమే ముఖం ఆయస్వశిరాస్మే ఆయస్వామిశ్వర ప్రత్యంగ ఆయుధ్యమా మమ జ్ఞావి దేవత్ దేవుంద్రోమరాజ.

హనుత్వాష్టరాజాయుతాభిక్షా హనుత్వామిత్రరుణావిధావృతం హనుమా.

శుక్రో బృహద్దిక్షిణాత్వాధిపత్తుంసోమాన్యే ఆయం పునః ప్రయుగే ప్రజాయ్రజాయన్ స ఏదం ప్రజాపశ్యన్ సోన్నం భూతాయ సాన్నమీవా ప్రజాపతిం ప్రజా ఉపావర్తంత అన్నమేణం భూతం పశ్యంతే ప్రజా ఉపావర్తంతే శ్రేషేణ హిరణే యౌజేణమేం

యద్ధిరణ్యం దాతే శేషస్థేనావరుంధే శిరస్థమాం శ్రీయందేన శిరస్థా పుష్యంతేన శిస్తమండలం ఆయుస్థేన యద్ధిరణ్యమాబద్ధాతే జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిరేవాప్యందే తపశేషోవే హిరణ్యం శేషదేవాత్మంధత్తే యథోధనం ప్రాశ్నాతి శేషదేవ సర్వమరుభ్య

శౌచేనమేమం వేద సంచీయో భవతి సంచవస్తం వత్సర ఋదుక్షేపదం వత్సరే అసురపంచాక్షలాపంక్తి పాంతురయజ్ఞమేవాదంధ్రేక్షమానాశిరంతి ప్రజాపతి ప్రజాపతి అగత్య వద్యక్షంద్రాదత్తం వజ్రముచ్చ్యాభ్యాయంత్రేంద్ర

ఏకం వేద సప్తదశక్యమానాదిగంజే సప్తదశ ప్రజాపతి ప్రజాపతి అత్యాజరామరిత్రాహ అచ్చద్ధూమాదో అన్యయ పాలకాయస్వాత్రాయోమిత్రరుణాదేవాదం అన్యయక్షందమంగు అస్తి నాగం ఘతం దేవ్రతనాయజ్ఞవాహస జయోదయత్సే అన్యాన్యా వత్సముపధావే హరిణ్యాన్భవ్యాన్ శుక్రాన్యస్వచ్చేషౌపరిహారోగ్రహం విశ్వాన్యన్యోన్యోజాయతే పునః ప్రేడిత్రిమృతాన్ పరోక్షం ఘదే

అంజేవాణ్యసరం పూలక్షలిహం హేరో అగ్నిశ్రియ మరుదా విశ్వకృత్తయ ఆ ముగ్రమీమహే వయమ్.

ఏమాయ సత్సర్గాయ్రామే ఇంద్రం వయం మహాధనే ఇంద్రమధ్య అవామహే ఇదం వృత్రేషు వజ్రణం హిరీంద్రశ్వరక్షలం అసో రాజేంద్రం హయా హయా.

విశ్వాభిరోచే ప్రచోదా బ్రహ్మజానాహర్యక్రియాణి హరేర్విషత్రేరేంద్ర ఇంద్రాయకాశిన వజ్రేమదోక్వరేజ సాస్తే వజ్రం జయనపోజోగిన్న ప్రభుత్వేతో విశ్వమానాభోజోగువానా పూర్ణా ఇంద్రక్షుభోజనస్యమాయమోహే సత్యోర్థయ్యాయ సమృత్రయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్

అథాత్మ్యగం సవిధర్వనాథివాసు బాహోని పశ్వ భూతమభూతాజరూయ్యమ్రధానాజాభిర్వాజం విశ్వలోపాగం సమంధ్యే తే నేమగ్నివర్తదా సమంధ్యే జేభిరాజిత్తమేతుభాల శేభిర్వాజం ప్రజేమగ్నైవర్తదాసమంధే ఆయంభాసవృష్టే ఇంద్రయమద ప్రజావాన్ అస్మాత్మఃప్రజంభాన ఆయంతన ప్రజేసం శిల్పం కక్షపలోచనావే ఇంద్రియాత్మఃలం చిత్రభాన సప్తాగం సత్యంభాజాచరిత్రయం గౌరవృష్యాభ్యాభ్యే విశ్వ ప్రదిశామ.

అభయంజావచ్చదాచ్చదాజన్యేన ప్రయసాసాప్తవర్షణ ఇంద్రంస్తాన్మోగ్రమిర సేనా పాజానాగుంసత్వ

ప్రవచమానం మరుదామగ్రే అర్చిన సూర్యవంతం మఖవానం విజాతయం ఇంద్రముక్షేణామహోతమగమూలేన ప్రభావాదిసేన ఆనమగవ్యోగముక్షణం కృదేన ఆనవజనేశ్వరైన

హంకరోంకాభిదోరయ్యౌన్నం సంచరంతౌ దూరేంద్రియాపయ పారయంతో నమస్కరేంద్రాభిరస్వృష్ణాయుక్తాదిత్రహ్మంతవేదస్వృష్ణాయుక్తాదేంద్రవయమస్వస్వహస్తేంద్రవయమస్వస్వహస్తేంద్రవయమిత్రావరణౌ్రాభిరక్షిణాత్వామిత్రో అనుస్పథాశిఖాగుంసోజ్ఞేన్ అనుస్వాహుసరిద్రవేణిస్వాంజరేణాజానాగుంసత్వరింపరిహరిరాజయ్యాఘోషాయానాంజంతుగర్ధవేష్టాన్వాలాయ్యాన్మాతృవేషం విసంద్రో సందేహమదనుమంజరా తన్మాతా పృథివేషిభువ్యాఘ్రంపరిణస్వజానాయ సముద్రం భగవంతస్వాంసంగేణమసన్నోర్యోర్య అహం రాజాభోజాసంశ్రమాధ బ్రహ్మణ్రవసామి మాతృ కాంతి ఆరోహ

0: సేషామింద్రాక్షత్రాణ్యాదత్తమాయక్షత్రాణ్యభూమన్యక్షత్రాణ్యక్షత్రం ఆశ్రయేంద్రియేణం వేద రజ్యసేతో యుగ్మంతో స్వమౌ అయక్షత్రియతే పార్పణాపహత్యే అపహాత్మానం భాగ్యుమే యోగేణమేం వేద రజ్యసేతో జగ్రామ్య ఏం చంద్రాగుంధే తదాదాహరీరభ్యోటృహరీరుచ్చుపదే కృతృహన్ హృదయాక్షాభిక్షుపదేక్షత్రం విశా
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Yasyantannadimatyam nahikaracharanam nama gotram nasutram

0: This is Ayanacharya's Bhashya for Rigveda, in which it mentions that Yojananam Sahasre Dve. Sahasra means 1000, Dve means 2000, Dve Shate 200, Dve Cha Yojane 2200 and 2 Yojana. 2202 Yojana Ekena Nimishardena. Through one half, only half of a nimisha. During a period of half nimisha, ekena nimishardena kramamana namostuti. O Sun God, Lord Sun, I am doing danda namaskaram to you because you send your rays, you send your light rays at a speed of 2202 yojana within a period of half nimisha. Now, since you are sending the light from there to earth in such a speed, we do prostration, danda namaskaram to you. So the velocity of the light travels from one spot to other spot, is not really discovered by Sir Isaac Newton, but definitely he has discovered the numerical value that 3 lakh kilometers per second the light travels. But one yojana is estimated according to Aryabhatta as 12.11 kilometer, 12.11 kilometer in the publication of released by Indian National Science Academy, they have given this value. And 12.11 kilometer is the quantitative conversion value for one yojana. One nimisha is said to be 1 by 18th of a second, 1 by 18 second. Now, if you are recalculating these two in 1 by 18 of a second, if 2202 yojana into 12.11 kilometer the right travels, then per second how much will be the speed of light, that you can calculate. So Vedas give you variety of knowledge. I am only selecting minutest part from that. I have selected only minutest part from that one, just to convey you within half an hour the message that the Vedas convey you not only mere the spiritual value or the cosmic God concept, but universal messages meant for elevating the mind, the body, the family relation, the society, and the nation, plus the living beings including nature. And they also give pure science, either mathematics. You can see Brihaspati Pradamam Jayamanam Tishyam Nakshatram Abhisambhava. Brihaspati is the Jupiter planet. And Tishyam Nakshatram is Delta Kangri star. Tishyam Nakshatram, Puyam Nakshatram. Delta Kangri star got occulted with Jupiter. And Jupiter planet just passed over this Delta Kangri. Then this star got evolved as newly born. So Brihaspati Pradamam Jayamanam Tishyam Nakshatram Abhisambhava. This line is from Rigveda 10th Mandala. You can see that this type of planetary knowledge, mathematical knowledge, knowledge about agricultural product, knowledge about the metals and their alloys, these were all commonly given from that. Even an extension of Rigveda, you can see Dirgha Chaturasrasya Kshanayarajyuhu Parshvamani Tibyanmani Cha Yat Prathak Bhute Kurutastat Ubhayam Karoti. This is the Pythagoras theorem. The diagonal of a rectangle is equal to the square, the diagonal square of a rectangle is equal to the square of the base and altitude or length and breadth. The sum of the square of the length and breadth of the rectangle. So this is Pythagoras theorem. Like that, so much knowledge existed based on pure science and technology in India. Now I have given only a superficial knowledge and I did not go deep into that, because that is only aimed, that much only is aimed at in this preliminary type of lecture. Thank you very much. My pranams.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivan.org, the next program is Shad Darshana, Spiritual Discourse. In this, you are about to listen Vedanta, presented by Sri Ramakrishna. Thank you. Om Namah Shivaya.
2: Para Eva Atma Aksha Shabda Vachya. This Paramatma is what is referred to as Akshara. Kasmat, why do you say this? Ambarantadhrutehe Prithivyadeer Akashantasya Vikarajatasya Dharanat. Ambaranta. Ambaranta means till the. Anta means end. Ambara means space. End meaning till the space. Till the space means space is the ultimate karya. So ultimate sukshma, susukshma vastu. Till that meaning from the grosser to the subtler, whatever exists, dhrutehe, dharana, it holds on to. This is what is that which holds on. Tatrahi prithivyadehe, samasta vikara jatasya, kalatre vivaktasya, akasha eva tadottam brotamcha, otamcha protamcha, iti akashe pratishtitattvam uktva, kasmin nukhalu akasha otascha protascha, iti anena, prashnena, idam aksharam avataritam. So, Tatrahi, in the subject matter, Tatrahi means in the topic of discussion, wherever we are seeing this, in the Brahmanic Upanishad, Prithivyadehe Samasta Vikara Jatasya, right from Prithvi, the whole of the Vikara, the whole of that which has come as a transformation, as an effect, as a result, all of them, Kartre Vibhaktasya, they are bound by the three periods of time. So, all of them, Akasha eva tad otam cha protam cha iti akashe pratishitam uktva. They are all bound existing in the space. That is why they say time space diagram. Everything is bound in time, means everything is bound in space also. So everything, all the three periods of time is bound in this space. So, after saying this, kaspin khalu akasha otascha protascha iti anena prashtena. Then, she asks, then please tell me, to which is this akasha bound? For that, he answers, aksharam avataritam. He answers, it is this akshara. Therefore, tathacha upasimpratam. And in the end also, he concludes saying, yetaspin khalu akshare gargi akasha otascha protascha iti. So, you should not have any doubt. For that, he reiterates in the end, saying, in this akshara only the akasha is bound. Now, nacha iyam ambaranta drutihi brahmanonyatra sambhavanti. Sambhavati, it is not possible that this akshara, other than this akshara, this Brahman, in any place or in anything, this space, etc., till the space, whatever exists, the karya cannot be bound. So, all of them cannot be bound to anything else other than this Paramatma. Yadapi Omkara Evedam Sarvamiti Tadapi Brahma Pratipatti Sadhanatva Sutyartham Eva Drashtavyam. Sutyartham Drashtavyam. But I have already referred, it is for meditation purpose. Omkara Evedam Sarvam, in this way it is said. If you say, though it is said Omkara Evedam Sarvam, everything is Omkara, that meditation, what is that meditation for? Not to gain the knowledge of Omkara, but what that Omkara is. What that Omkara is, not Om. It is the Brahman, that Paramatma. So, to gain the Brahman only, it is extolled, it is praised, that's all. Tasmat, natcharati ashnute cheti, nityatva vyapitva vyapitva vyam akshara paramev brahma. So naksharate na ashnute iti nityatva vyapitva, that which does not undergo any decay, that which does not undergo any limitation, is that which is this Paramatma. Akshara means naksharati na ashnute iti aksharah. So, that which does not undergo any transformation, that which is not bound, is what is this? Akshara. That can only be Paramatma, Parabrahman. Tika. Evam prapte abhijiyate. Aksharam Paramatma eva natu varnaha. So, if this is the case, if this is what you think, then we say, this Akshara cannot be anything else other than Paramatma. Kutaha. Why? Ambrantadhrutehe. Because it is that which still, whatever కార్యాది అంబరా ఎక్సెట్రా నకలు అంబరాంతాని పృథివ్యాదీని వర్ణ ధారయితుం అర్హంతి. కింతు పరమాత్మ ఇవ నఖలు అంబరాంతాని పృథివ్యాదిని వర్ణ ధారయితుం అర్హంతి. ది వర్ణ కెనాట్ హోల్డ్ ఆన్ టు ది రైట్ ఫ్రమ్ పృథ్వీ టు ది ఆకాశ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇట్ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఇట్ కెనాట్ బి ది సబ్స్ట్రాటం ఫర్ ఆల్ ఆఫ్ దట్. సో బట్ కింతు పరమాత్మ పరమాత్మ కెన్ బి ది సబ్స్ట్రాటం బికాస్ పరమాత్మ ఇస్ దట్ విచ్ హాస్ క్రియేటెడ్ ఎక్సెట్రా వి సీ వి ఆల్రెడీ హావ్ సీన్ జన్మాద్యస్యత. సో బ్రహ్మన్ పరబ్రహ్మన్ క్యాన్ బి ది సబ్స్ట్రాటం ఫర్ ఎవ్రీథింగ్ తేషాం పరమాత్మ వికారత్వ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్మేషన్ ఆఫ్ పరమాత్మ ఓన్లీ పరబ్రహ్మన్ ఓన్లీ పరబ్రహ్మన్ పరమాత్మ ఇస్ దట్ విచ్ ఇస్ నిమిత్తాండ్ ఉపాదాన కారణ అభిన్న నిమిత్త ఉపాదాన కారణ దేర్ ఫోర్ నచ నామధేయాత్మకం రూపధేయమితి యుక్తం బట్ వాట్ ఎవర్ హ్యాస్ అ ఫార్మ్ హ్యాస్ అ నేమ్ దేర్ ఫోర్ ఫార్ దిస్ రీజన్ దాట్ ఈస్ నాట్ లాజికల్ వై స్వరూప భేదాత్ ఉపాయ భేదాత్ అర్థక్రియా భేదాచ్చ. స్వరూప భేదాత్ ది ఫార్మ్ ఇస్ డిఫరెంట్ హియర్ అండ్ ఉపాయ భేదాత్ ది మీన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ అర్థక్రియా భేదాత్ ది ప్రాసెస్ ది నాలెడ్జ్ యు గెయిన్ ఇస్ డిఫరెంట్ తథా హీ హౌ విల్ సే శబ్దత్వ సామాన్యాత్మకాని శ్రోత్రగ్రాహ్యాని అవిధేయ ప్రత్యయార్థ క్రియాని నామధేయాని అనుభూయంతే. ది నేమ్ ఎక్సెట్రా వాట్ ఆర్ దే దే ఆర్ అ వర్డ్ ఫార్మ్ విచ్ యూ గెయిన్ త్రూ ది కర్ణశష్కులి అవచ్ఛిన్న చైతన్య దట్ ఇయర్ దట్ విచ్ గ్రాస్ ది వర్డ్ అండ్ త్రూ దట్ యు గెయిన్ ది రెఫరెన్స్ టు ది అసోసియేషన్ విత్ ది వర్డ్ అండ్ ది నేమ్ అండ్ ది ఫార్మ్. నౌ రూపధేయాని టు ది రూపాస్ అసోసియేషన్ టు ది రూపాస్ పట ఘటపటాదీని ఘటత్వ పటత్వాది సామాన్యాత్మకాని చక్షురాదింద్రియ గ్రాహ్యాని మధుధార ప్రావరణాది అర్థక్రియాని చ భేదానుభూయంతే ఇతి కుతో నామ సంభేదః. ది వర్డ్ ఇస్ గెయిన్డ్ త్రూ యువర్ సెన్స్ ఆర్గన్ ఆఫ్ లిజనింగ్ హియరింగ్ ఇయర్స్. నౌ ది ఫార్మ్స్ దే ఆర్ గ్రాస్ ది సెన్స్ ఆర్గన్ ఆఫ్ సీయింగ్. ది సెన్స్ ఆర్గన్ సీస్ ది ఆబ్జెక్ట్ అండ్ సీస్ ఇట్స్ ది జాతి ఆఫ్ ఇట్ ది ఘటత్వ ది జఘటానస్ ది పటానస్ ఎక్సెట్రా ది జాతి ఆఫ్ దట్ అండ్ ఇట్ అండర్స్టాండ్స్ ది ఆబ్జెక్ట్. నౌ వేర్ ఇస్ దిస్ దే ఆర్ డిఫరెంట్ మై సెన్స్ ఆర్గన్ ఆఫ్ హియరింగ్ కెనాట్ సీ ది ఆబ్జెక్ట్ మై సెన్స్ ఆర్గన్ ఆఫ్ లిజనింగ్ కెనాట్ సీ ది హీ లిజన్ టు ది వర్డ్ సో దే ఆర్ గ్రాస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ది మైండ్ దే ఆర్ రియలీ డిఫరెంట్. సో హౌ డు యూ సే సమ్ అసంభేద దేర్ ఇస్ నో దేర్ ఇస్ అ కనెక్షన్ హియర్ నచ డిత్తోయమితి శబ్దసామానధికరణ్య ప్రత్యయ నఖలు సి డిత్తోయం ఇన్ దిస్ ప్లేస్ ఐ హావ్ షోన్ ది నేమ్ ఇస్ డిత్త ది ఫార్మ్ ఇస్ డిత్త ఎక్సెట్రా దట్ ఇస్ నాట్ లాజికల్ బికాస్ నఖలు శబ్దాత్మకోయం పిండ ఇతి అనుభవ కింతు యో నానా దేశకాల సంప్లుత పిండ సోయం సన్నిహిత దేశకాల ఇత్యర్థ. సో నఖలు శబ్దాత్మకో అయం పిండ ఇతి అనుభవ వెన్ ఐ సే డిత్త దట్ వర్డ్ ఇస్ ది వర్డ్ ఇస్ డిత్త అండ్ ది ఫార్మ్ ఇస్ డిత్త వర్డ్ ఇస్ వాల్ అండ్ ది ఫార్మ్ ఇస్ వాల్ బట్ వెన్ యూ సే దట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దిత్తో అయం దేర్ దిస్ ఫెలో హూ సీస్ ది వాల్ హీ డస్ నాట్ సీ ఇట్ అస్ అ ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కింతు బట్ యో నానాదేశ కాల సంప్లుత పిండ దట్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ ఇస్ వాట్ ఇస్ దిస్ సో అయం సన్నిహిత దేశ కాల ఇత్యర్థ ఇస్ వాట్ ఇస్ దిస్ విచ్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ దిస్ వే హీ గెయిన్స్ ది నాలెడ్జ్. సంజ్ఞాతు గృహీత సంబంధీ అత్యంత అభ్యాసాత్ పిండ సంజ్ఞాతు పిండ అభినివేశన్ ఏవ సంస్కార ఉద్బోధ సంస్కారోద్బాధ సంపాత ఆయాత స్మర్యతే సంపాత ఆయాత స్మర్యతే. సంజ్ఞాతు బట్ ది నేమ్ వాట్ హ్యాపన్స్ టు ది నేమ్ గ్రీత సంబంధై అత్యంత అభ్యాసాత్ గ్రీత సంబంధై యు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ది వర్డ్ అండ్ ది ఆబ్జెక్ట్ హౌ atyanta abhyasat, because of regular practice. This word is associated with this object always. I say pot, this is pot, this is pot, this is pot, this form is pot, this pot is this form. This way I associate it regularly, and because of that abhinivesham eva, I have an attachment with this word and the form. Therefore samskara udbada sampata ayata, there is a samskara. The pot creates the knowledge of pot. This word creates a samskara associated with the object. The knowledge of the object creates a samskara associated with the name. So with this relationship, the name and form seems to be not too different. So yatha ahu, this what they say, what yat sanyasmaranam tatra natat apyanya haitukam pinda eva hi drishta san sanyam smarayitum kshamah sanya hi smaryamana api pratyakshattam navadhate sanyanassa tatasthahi na rupachhadana kshama iti. Yat sanyasmaranam, yat sanyasmaranam, I remember a name, a word. Tatra na tadapi anyetukam, that also is not caused by something else. Pinda eva hi drishtasan sanyam smaraitum kshamah, I see a form and that form is enough to trigger the knowledge of the word associated with that form. The name is not triggered because of something else. I see a pot in front of me and immediately what the knowledge comes? Dog. I never have that kind of knowledge. I see a pot, associated with that pot, I gain the knowledge, pot. The name, pot. So, the association is not to something too different. When you see a lamppost, then maybe dog. You have associated with that, the lamppost with that. So, maybe there, but not in any every place. Now, pinda eva drishtasan sanyam smaraitum kshamaha, just seeing the object, the name is immediately gained. The knowledge of the name is immediately gained. The relationship with the name is immediately gained. Again, sanyahi smaryamana api pratyaksham na badhate. I remember a name, pot. Now I am seeing something, I remember a name. That does not mean, I see a book in front of me, I remember suddenly. Now that does not negate this object in front of me. Sanyinaha sa tatasthahi na rupachadana kshamaha. The sanyinaha sa tatastha, the sanyi, that which has a sanya, that is the tatastha. Tatastha means it is bordered, it is associated to the border of it, to the limiting factor of it. Therefore it cannot negate the object which you are seeing in front of you. Iti achadika means it cannot give you the concrete knowledge of that imagined name which you see in the mind. Nacha varna atirikte sphotatmani alaukike akshara pada prasiddhihi asti loke. He is going to sphotavada. He is suddenly condemning sphotavada. He says, see, because this is what the sphotavadins say. They see pot, this pot, this word, it suddenly bursts. Sphota means to burst. So it suddenly bursts to give you the knowledge of pot. Pot, when you say the word bursts and gives the knowledge pot. How? Because that pot, word, is associated with the shakti. What is this shakti? What is this power? Shakti means power. What is this power? Ishvara Icha, the desire of Ishvara. Ishvara has associated this word pot with that object pot. So when I say pot, I gain the knowledge of the object pot, not of something else, not of some other pot. Now, therefore, nacha esha pramanikah iti uparishtat pravedishyate, and I am not going to enter into this photavada. Why? Because this is not right. This I will demolish later. I have time for it. Nirupitam cha asmavihi tattva bindau, and If you want immediate knowledge of it, go to Tattva Bindu. In that Tattva Bindu, I have explained it in detail. Tasmat Shrotra Grahyanam Varnanam. No, this is a problem. I try to avoid as many names as possible. New books names he is presenting. Tattva Bindu, he has added one to the list now. Tasmat Shrotra Grahyanam Varnanam Ambaranta Dhrutehe. It is Ambaranta Dhrutehe. Nakara has become Gakara. It has topsy turvy. So Varnanam Ambaranta Dhrutehe Anuvattehe Samudaya Prasiddhi Badhanat Ayu Prasiddhya Paramatma Eva Aksharamiti Prasiddham. Therefore Shrotra Grahyanam Varnanam, the words which you hear through the ears, those characters Ambaranta Dhrutehe Anupattehe cannot be the base substratum for the world. Therefore, Samudaya Prasiddhi Bada, the word is negated. The word as the substratum is negated. Because it is negated, Avayav Prasiddhya Paramatma Iva Aksharamiti Siddham. According to the Avayavas, according to the parts, the Paramatma is what is referred to as Akshara here. Is very clear. So for that we can give a example. Padmaja is a term. Padmaja, what is Padmaja? Padmaja, they gave name for girls. But Padmaja means Pankat Jata iti Padmaja. That which has come from Panka. Panka means marshland. Now in that land even your small fish etc. They are also born, frog, fish, etc. Now, this is yogika vyutpatti. Now, even in that yoga, see, rudha, yoga, yoga, rudha. Now, rudi artha, pot, you have a word, pot, to associate with the object, pot. This is fixed. Yogika, like akshara, naksharati iti aksharaha. Yoga, rudha, even among them, there is a confusion. What is this pankacha? Panka jatahiti. That which has come from panka. What has come from panka? You are talking about this clay, this frog. You are referring someone, lady, as padmaja. Now, what is like they, this kind of anumanas they do. No? Your face looks like moon, though they have craters. If you start understanding it in these kind of meanings, then you will lose your love. So in the same way here also, he says here, what? Panka jataha. What is that which has come from panka? Many things. Among them, we are referring to this lotus. So in this way, avaya prasiddhya paramatma eva akshara aksharamiti siddham. Therefore, avaya prasiddhya, the avayavas according to the vyutpatti, we understand this. Is Paramatma only, this Akshara is Paramatma only. Yetu Pradhanam Puravakshitva Anena Sutrena Paramatma Iva Aksharamiti Siddhantayanti Taihi Ambaranta Drutehe Iti Anena Katham Pradhanam Nirakriyata Iti Vachyam. Yena Yetu Pradhanam Puravakshitva, whoever presents the Pradhana as the Puravaksha, Ambaranta Drutehe. Pradhana is a that which is the cause for the whole Jagat, according to Sankhyans. So, Ambaranta Dhrute, that is the Pradhana. If you say that Akshara is then Pradhana. Iti, Anena Sutrena, Paramatma Iva Aksharam Iti Siddhantayanti. Then, it is not Pradhana. When you have the doubt whether it's Pradhana or is it, this Akshara is a Pradhana or is it Brahman, then they say, no, it is not Pradhana, it is this Paramatma, they, Taihi, Ambaranta Dhrutehe iti anena katam pradhanam nirakriyata iti vachyam. They should have to negate through this sutra how can this Paramatma is what is proven and not the pradhana etc. They should have to say this is Bhaskaracharya's commentary. He says like that. So, atha na adhikaranatva matram dhrutihi apitu prashasana adhikaranata. Therefore, here the pradhana cannot be negated just because because pradhana is also adhara, ambaranta, it also holds on to the jagat, and this akshara, paramatma also holds on to the jagat. they cannot negate with the same logic. No, no, no, your Pradhana cannot be only our Paramatma. They cannot say. There is no logic there. Then what is that we are saying here? We are not just using this dhriti, this word, as a, that which is substratum. But what? Which is the one which controls also. Natha na adhikaranatva matram dhritihi. It's not just the substratum which holds on to everything. Then what? Apitu prashasna adhikaranata. That adhikarana which is also powerful to control. The pradhana may be an adhikarana, but it is not powerful enough to control, to manage the things. Therefore, tatacha shrutihi. This is what the shruti also says. What? Yatasya vaksharasya prashasane gargi surya chandramasau vidhrutau tishtatah iti. So, only because of the condition, this control of this akshara, because of being controlled by this akshara, the surya and chandra, they stay in their place, proper places. Tathapi ambranta dhrutehe iti anarthakam. Even then, ambranta dhrutehe, this is useless. Why? Yetavad vaktavyam aksharam prashasanaditi. Sutrakara, he is saying, Purpakshi says, even then this sutra is useless. He should not have said ambranta dhrutehe. Then what? Aksharam prashasanat. He should have said aksharam prashasanat. This akshara is parabrahman because prashasanat. It is the one which controls everything. This is how he should have made the sutra, not in this way. We say, etavata eva pradhana nirakarana siddhehe tasmat varna akshara nirakriya eva asya arthaha. So, etavata eva pradhana nirakarana siddhehe. Just with this, pradhana can be negated. We are not discussing about pradhana here. So, pradhana could have been negated just by saying aksharam prasasanat. Just by saying this, he could have negated pradhana. So if you bring in pradhana as a purapakshi, that is illogical. That is what we are trying to prove here. It is not right.

ఆపరాజ్రాణేక్షేత్రి శ్రవతశ్చరణ శివోమూలమృందాద్భుత్తరం శేనర్తకాండేణి విశ్వతరే ప్రజాంబరేణ స్వాహిధనం హరాహారేన్మానసాహార సప్తారే.

ఇంద్రాణాం పితామహాం చ భగవత్తమః హరిహేది అధ్యయనాలయమీరేవ పురాణం శతం చేదస్తాహస్రాహుతమేవాహ దేవాస్తేమాగం బ్రహ్మాణ ఉదేవాహ కీర్తిం విశ్వే దేవాంభోమధి శరచకారణ విశ్వరత్వ ఏ బహిరత్న.

శిరమిందర్మిదోపయత్వాదాచారోహరీ శిక్షామిదం గురీ దేవ లక్ష్యం.

సంభద్రిషం గౌరభిమందరవాయే సప్త ప్రాణారక్షో మన్యత్వాంశేరవిష్టాని బ్రహ్మణా సయాహస్యాదరణమభ్యుదోదోహరం గదః సాదరధామి.

అయందిష్ణ ఆభూయద్వోహరత్సేనకం ప్రతిహరకరో స్మరం వేక్షితం అయం యత్నః

బ్రహ్మాయుష్టమర్యమ్నాంభృతం భరం సాధుదేవేణోమీపతిదేవేణేనా సదో బాహిరాజా భగవాన్ శృణోమి సుమానా పుత్రాన్మహే

భాగ్యాయ నమః ఓం చంద్ర సంజీవనాయ నమః ఓం హరాయ నమః ఓం బహురూపాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ఆనందపూరితాయ నమః ఓం కూటస్థాయ నమః ఓం మోక్షఫలాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం విరాగిణే నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం సుషేణాయ నమః ఓం దక్షయజ్ఞవిఘాతినే నమః ఓం సర్వాత్మనే నమః ఓం విశ్వపాలాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం గర్భాయ నమః ఓం దేవగర్భాయ నమః ఓం సంసారార్ణవమగ్నానాం సముద్ధరణహేతవే నమః ఓం మునిప్రియాయ నమః ఓం కళ్యాయ నమః ఓం మూలప్రకృతయే నమః ఓం సమస్తసిద్ధయే నమః ఓం తేజోమూర్తయే నమః ఓం ఆశ్రమస్థాపకాయ నమః ఓం వర్ణినే నమః ఓం సుందరాయ నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం శారదావల్లభాయ నమః ఓం విచిత్రమాయినే నమః ఓం అలంకరిష్ణవే నమః ఓం బహిర్ముఖ మహాదర్పమథనాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం నిష్కలాయ నమః ఓం హవ్యభోజ్యాయ నమః ఓం యజ్ఞనాథాయ నమః ఓం మేఘ్యాయ నమః ఓం ముఖ్యాయ నమః ఓం త్రివిష్టాయ నమః ఓం అంబికాపతయే నమః ఓం మహాదాంతాయ నమః ఓం సత్యప్రియాయ నమః ఓం సత్యాయ నమః ఓం ప్రియనిత్యాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం వేదిత్రే నమః ఓం మృదుహస్తాయ నమః ఓం అర్ధనారీశ్వరాయ నమః ఓం కుఠారాయుధపాణయే నమః ఓం వరాహభేదినే నమః ఓం కంకాళధారిణే నమః ఓం మహార్థాయ నమః ఓం సుసత్వాయ నమః ఓం కీర్తిస్తంభాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం వేదాంతపఠితాయ నమః ఓం అశ్రోత్రాయ నమః ఓం శ్రుతిమతే నమః ఓం బహుశ్రుతిధరాయ నమః ఓం అగ్రాణాయ నమః ఓం గంధావగ్రాణకారిణే నమః ఓం పాదహీనాయ నమః ఓం వోడ్రే నమః ఓం సర్వత్రగతయే నమః ఓం వ్యక్షాయ నమః ఓం జననేత్రాయ నమః ఓం చిదాత్మనే నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రసనారహితాయ నమః ఓం అమూర్తాయ నమః ఓం మూర్తాయ నమః ఓం సదసస్పతయే నమః ఓం జితేంద్రియాయ నమః ఓం తథ్యాయ నమః ఓం పరంజ్యోతిస్వరూపిణే నమః ఓం సర్వమర్త్యాణామాదికర్త్రే నమః ఓం భువంతయే నమః ఓం సర్గస్థితి వినాశానాం కర్త్రే నమః ఓం ప్రేరకాయ నమః ఓం అంతర్యామిణే నమః ఓం సర్వహృదిస్థాయ నమః ఓం చక్రభ్రమణకర్త్రే నమః ఓం పురాణాయ నమః ఓం వామదక్షిణహస్తోత్థలోకేశహరిశాలినే నమః ఓం సకలకల్యాణదాయినే నమః ఓం ప్రసవాయ నమః ఓం స్వభావోదారధీరాయ నమః ఓం సూత్రకారాయ నమః ఓం విషయార్ణవమగ్నానాం సముద్ధరణసేతవే నమః ఓం అస్నేహస్నేహరూపాయ నమః ఓం వార్తాతిక్రాంతవర్తినే నమః ఓం యత్ర సర్వయతః సర్వం సర్వం యత్ర తస్మై నమః ఓం మహార్ణవాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భక్తానాం సులభాయ నమః ఓం దుష్టానాం దుష్ప్రదర్శాయ నమః ఓం వివేకీనాం విజయాయ నమః ఓం అతర్కితాయ నమః.

నిష్క్రియాయ నమః. ఓం చంద్రకోటి సుశీతలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం గూఢస్వరూపాయ నమః. ఓం దిశాంపతయే నమః. ఓం పరాయ నమః. ఓం సత్యప్రతిజ్ఞాయ నమః. ఓం సమస్తాయ నమః. ఓం సమాధయే నమః. ఓం ఏకరూపాయ నమః. ఓం శూన్యాయ నమః. ఓం విశ్వనాభిహ్రదాయ నమః. ఓం సర్వోత్తమాయ నమః. ఓం కూల్యాయ నమః.

ఓం శరణాగతపాలాయ నమః. ఓం మహాబలపరాయ నమః. ఓం సర్వపాపహరాయ నమః. ఓం మహానాదాయ నమః. ఓం కృష్ణస్య జయదాత్రే.

ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః, ఓం శార్ఘినే నమః, ఓం విష్ణుమూర్తయే

ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇప్పుడు సప్తమ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 7వ అనువాకంలో ఈ అనువాకంలో మళ్ళీ అన్యతో నమస్కారములే, అంటే ఒకే వైపు నమస్కారం ఉంటుంది, ఉభయతో నమస్కారం కాకుండా. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం ప్రారంభావస్థ నుంచి విజయావస్థ వరకు మొత్తం వర్ణించబడుతుంది ఇందులో. ఎందుకంటే రుద్రం అనేది ఒక కల్పవృక్షం, ఏది కావాలంటే అది, పంటలు కావాలంటే పంటలు, జ్ఞానం కావాలంటే జ్ఞానం, అన్నం కావాలంటే అన్నం, నీరు కావాలంటే నీరు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన అని తెలియజేస్తున్నది. ఈ స్పృహతో మనం ఏది ముట్టుకున్నా ఈశ్వరుడు కనిపిస్తాడు. మన ఇంట్లో పంపు నుంచి గారే చిన్న ప్రవాహం కూడా ఈశ్వరుడే, అది బకెట్లో పెట్టుకుంటే అందులో కూడా ఆయనే కనబడుతున్నాడు. అందుకే రుద్రం ఎక్కడ జరుగుతుందో అక్కడ జలానికి కూడా

మంత్రులు, వీళ్ళే సేనాపతులు, అందరు ఎక్కడున్నారో ఆలోచించండి. వీటితో మనకున్న ప్రతికూలములన్నీ తొలగించుకుంటూ వెళ్ళి అనుకూలతలన్నీ సాధించుకుంటూ వచ్చి కార్యసిద్ధి చేస్తాం. దేనిలోనైనా ఒక ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. దేనిలోనైనా ఎన్ని అనుకూలించాలండి? ఏ ఒక్కడి ప్రతికూలించినా అన్ని మన నిర్వాహకమే అని గుండె మీద చెయ్యి వేసుకున్నామా, ఆ క్షణం చాలు మన ప్రతికూల ఒక ప్రతికూల శక్తి మనలో ప్రవేశించడానికి. అందుకు ఆధ్యాత్మిక సాధనలో నిత్య జాగరూకత అవసరం. తనని తాను ఎప్పుడూ స్కాన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవస్థలో ఈశ్వర చైతన్యం రక్షించాలి అనే ఎరుక ఎల్లవేళలా కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం ఏ ఏ అవస్థల్లో ఉన్నామో, ఏ ఏ వస్తువులతో ఉన్నామో, ఏ ఏ వ్యక్తులతో ఉన్నామో, ఆయా అవస్థల్లో, ఆయా వ్యక్తుల్లో, ఆయా వస్తువుల్లో కూడా ఈశ్వరుడున్నాడన్న స్పృహ నీకు ఉంటే ఆ ఈశ్వరానుకూలత వాటి నుంచి నీకు లభిస్తుంది. ఇప్పుడు యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ముందు యుద్ధాన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఎలా అనౌన్స్ చేస్తారు? భేరీ మోగించేవారు పూర్వం, ఇప్పుడైతే మరో రకం సైరన్లు. మొత్తానికి భేరీ మోగించడం అది మొదలు పెడుతున్నాడు. నమో దుందుభ్యాయ చ దుందుభి, ఆ భేరీలో ఉన్న రుద్రునికి నమస్కారము. ఆయన అందులో లేకపోతే ఆ భేరీ దగ్గరికి ఇంకా వచ్చి మొదలు పెడితే ఆ భేరీ చిరుగురుకుంది అనుకోండి, ఇంకా ఆదిలోనే హంసపాదు. అందుకే సంకల్ప స్థాయిలోనే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే తరంగములు, భేరీ అనగానే మనలో పుట్టే వైబ్రేషన్, ఇవన్నీ కూడా యోగపరంగా అర్థం చేసుకుంటే నిస్తబ్ధ స్థితిలో ఉన్నటువంటి చైతన్యంలో వైబ్రేషన్ ఉద్భవించడం, ఆ వైబ్రేషన్ నుంచే జగత్తంతా వచ్చింది కదా. నకలు కుశల స్పందితుమపి, గుర్తుంది కదా స్పందన గురించి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ సౌందర్యలహరి ఇక్కడ చెప్పను నేను. ఆ స్పందనను గుర్తుపెట్టుకోండి. ఈ స్పందనే దుందుభ్యాయ చ, స్పందన దుందుభి సరే అంటే ఆయన ఎవడో వచ్చి కొడితేనే ఆయన స్పందిస్తాడనమాట. అంటే ఇప్పుడు దుందుభిలో వచ్చిన ధ్వని ఆయన ఒప్పుకుంటామండి. దుందుబిలో ధ్వని వచ్చింది కనుక దుందుబి గొప్పది అంటే ఆ దుందుబిని వాయించినటువంటి ఆ కర్రనేం చేస్తామండి? అంటే రుద్రుడు దుందుబిలో ఉన్నాడు, ఆ కర్రలో మడెవడో ఉన్నాడా? కాదయ్యా. అందుకే దుందుభ్యాయచాహనన్యాయచ ఎంత గొప్పగా చెప్తున్నారు. దుందుబిలోని ఆయనే ఉన్నాడు, ఆ హనన్యాయచ ఆ కొట్టేటటువంటి కర్రలో కూడా ఆయనే ఉన్నాడన్నాడు, ఆ మ్రోగించే దానిలో కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఈశ్వరునిలో వచ్చిన స్పందన నుంచి జగత్తంతా ఆవిర్భవించింది అని మనం చెప్పుకున్నాం. ఆ స్పందన ఎక్కడి నుంచో రాలేదు, అది కూడా ఆయన నుంచే ఉద్భవించింది. అందుకు ఆహనన్యాయ చ, ఇది విషయం. అందుకు మీకు ఇటువైపు యుద్ధ విద్య ఎలా చెప్పబడుతుందో జగన్ నిర్మాణ వైఖరి, జగన్ నిర్వహణ వైఖరి కూడా ఇందులో మనం గమనించవచ్చు. అలాగే మన లోపల ప్రాణ చైతన్యం యొక్క స్పందనాత్మకమైన విస్తృతిని ఇందులో గమనించవచ్చు. మొత్తం మూడింటిని గమనించుకుంటూ వెళ్ళాలి మనం ఇందులో. నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ. సరే, ఇంతవరకు బాగుంది. భేరీ మోగించాడు, సైనికులు తయారయ్యారు, ఒక్కొక్క సైనికుడు బాగా ట్రైన్ అయిపోయారు. కానీ యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు జదులు అడుగుతున్నాయి ఒక్కొక్కడికి. ఉన్నాడుగా ఒక ఆయన అలాగే సరిగ్గా యుద్ధం దాకా వచ్చి దుందుబులు హన్య అన్ని సిద్ధమైపోయినా ఒక ఆయన గాంధీవం సంస్థతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే వేపథుష్ట శరీరే మీ రోమహర్షశ్చ జాయితే అన్నాడే, అలా అయిపోయాడు. అలా అవ్వకూడదు, నిలబడాలి. అలా నిలబెట్టాడు వెంటనే క్లైభ్యమాస్మగమ పార్థ, ఆ పరమేశ్వరుడే ఆ శ్రీకృష్ణుడు, ఆయన అలా నిలబెట్టాడు. అలా నిలబడేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే. అందుకే ధృష్ణవేచ, ధృష్ణవేచ అంటే చెదరకుండా స్థిరంగా నిలబడే సమర్థుడు అనర్థం. ఆ ధృష్ణవేచ అలాగా యుద్ధంలో పారిపోకుండా స్థిరంగా ఉండే సైనికుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. చూడండి ఈ విశేషాలన్నీ. ఇలాంటి వాళ్ళని పట్టుకుని ఎందుకు ప్రయోగింపజేయమన్నా, రోజు ఎందుకు మనం చేయాలి, ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు ఉన్న దేశానికి రక్ష కావాలి అంటే ఈ సైనిక వ్యవస్థలో రుద్రుడు ప్రవేశించి రక్షిస్తాడు. అందుకే భారతదేశానికి ఏం భయం లేదు ఇక్కడ రుద్రం జరుగుతున్నంతకాలం. భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయంలో రుద్రం జరగాలి. మన వర్షాలు పడతాయి, రుద్రాభిషేకం చేయమంటే పాపం. మన లౌకికులు ఉన్నారే మేధావులు, వాళ్ళేమో మనము ఇవన్నీ చేస్తున్నామండి, ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. నువ్వు అర్థం చేసుకోకపోతే పళ్ళు రాలుతాయి తర్వాత, రాలుతాయో లేదో చూపిస్తున్నాడు ఆయన. అందుకు ప్రతి వాడిలో ఉండేటువంటి ఈశ్వర చైతన్యం మనకు అనుకూలంగా ఉండాలి అంటే నిజంగా యుద్ధాలు జరిగినప్పుడు ఈ మంత్రాలని బాగా ప్రయోగించవచ్చు. అందుకు నమో ధృష్ణవేచ, సమర్థంగా నిలబడగలిగేటటువంటి సైనికులకి నమస్కారము. అందుకే మన సైనికుల గురించి తలుచుకుంటూ ఉంటే మనకు వీరావేశం పొంగుతూ ఉంటుంది. మొదటే మనం చెప్పుకున్నాం సైనికుల గురించి,
ఆ

0: తూటాలు ఎక్కుపెట్టి మరపురంగులు నడిపిస్తున్నటువంటి ఆ సాహసోపేతమైనటువంటి దృష్ణవేచ, ఆ చలిలో చెక్కు చెదరక నిలిచినటువంటి ఆ సైనిక సోదరులందరిలో రుద్రుడు కనిపించడా మనకి చూస్తే, అందుకే దృష్ణవేచ ప్రపురుషాయచ. ఆయన బాగా కేవలం ఒంటి బలం ఉంటే చాలదండి, దృఢంగా నిలబడ్డాడు సంతోషమే, కానీ ఎంత దృఢంగా యుద్ధం చేసినా పరసైన్యములు ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క లక్షణాలేమిటి, ఇవన్నీ స్టడీ చేయగలిగే సైనికుల రూపంలో ఉన్నవాడు ప్రమృషాయచ, అంటే బాగా పరామర్శ చేయగలిగేవాడు. పరామర్శ అంటే అర్థం ఏడిచేవాడితో పాటు ఏడవడం అనే అర్థంలోకి మనం దిచ్చాం. పరామర్శ అంటే అసలేమిటో బాగా అనలైజ్ చేసి తెలుసుకోవడం పరామర్శ, అది విశేషం. ఫలానా వాడి దగ్గరికి పరామర్శకు వెళ్ళేవండి అంటే అర్థం వాడు దుఃఖంతో ఏడుస్తూ అసలేమిటో మర్చిపోయాడు గనక అనలైజ్ చేసి అసలేమిటో చెప్పడానికి వెళతాం మనం. నిజంగా అసలేమిటో చెప్పడానికి వెళ్తే మనం అసలు మిగలం. ఈ జీవితాలు అశాశ్వతం, ఏది శాశ్వతమో తెలుసుకుంటే నేను చచ్చేడుస్తుంటే వేదాంతం చెప్తావా ఇక్కడ అని తిడతాడు, కానీ పరామర్శ అంటే వేదాంతం చెప్పడమే, అందులో సందేహం లేదు. సరే ప్రమృషాయచ, ఇదే జరిగిందండి దృష్టవేచ ప్రమృషాయచ. ధైర్యం సడలిపోతున్నటువంటి అర్జున్ని నిలబెట్టడానికి ప్రమృషాయచ ఉన్నటువంటి వాడెవడు, శ్రీకృష్ణుడే ప్రమృషాయచ. అందుకే చెప్పాను రుద్రంలో మొత్తం కృష్ణుణ్ణి చూపిస్తాను మీకని, చూపించానా లేదా? ఒకవైపు శివుణ్ణి చెప్తూనే మరొక వైపు చూపించాను. అందుకే మీకు అక్కడ అదృశన్ గోపా అదృశన్ నుదహార్య దగ్గర నుంచి మొదలుపెట్టి తస్కరాణాంపతయ దగ్గర వెన దొంగను చూపించి, నిన్న రోజున కొందరు కృష్ణుని చూపించుకుని, ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికీ గీతాచార్యుడిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూపిస్తున్నామా లేదా? ఆయన ప్రమృషాయచ పరామర్శ చేశాడండి యుద్ధంలో. పరామర్శ చేయలే, ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఆ పరామర్శ పేరే భగవద్గీత. ఏమిటో తెలుసుకో, సత్యమేమిటో తెలుసుకో, ఇది ప్రమృషాయచ. ఆ ప్రమృషాయస వస్తేనే దృష్ణవేచ, అది విశేషం. దగ్గరుండి వెన్ను తట్టి జ్ఞానం చెప్పి కర్తవ్యనిష్ట కలిగించేటటువంటి బోధకుడు స్వామి, దానికి పూర్తి పరిశీలన. అందుకే అక్కడ నిలబెట్టి రథాన్ని అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు, అదిగో వారి వారి బలాలివి అని చూపించాడు. ఆ వాడు ఎవడెవడో మొత్తం తెలుసు. ఉండడానికి రథసారథిగా ఉన్నాడు కానీ, నిన్న సారథిని కూడా చెప్పుకున్నాం కదా, సారథిలాగా ఉన్నాడు కానీ ఎంత ప్రమృషాయచ ఆయన. ఆ భీష్ముడు అటాక్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఆ రాత్రే అవమార్గంగా మాట్లాడాడు ఎవరు, దుర్యోధనుడు. ఏమని, తాత నువ్వు అసలు మనసు పెట్టి యుద్ధం చేస్తున్నావా అన్నట్టు. ఒరే నేనెప్పుడు కర్తవ్యంలో మాత్రం లోపం చేయలేదురా అని, నువ్వు నిజంగా కర్తవ్యనిష్ఠువేది పాడికి పాండవులు మిగిలేవారా అన్నట్టు. దానితో ఆయన కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఆ భీష్ముడు ఆ రథం ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియలేదు, చివరికి అర్జునుడికి కూడా తెలియలేదండి. ప్రమృషాయచ లక్షణం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అర్జునుడికి కూడా తెలియలేదు, ఆయన తాతగారే తాతగారే తాతగారే అని డౌట్ పడుతున్నాడు. వాడు తాత కాదయ్యా, అని ఎదురుగా యుద్ధం చేస్తున్నాడు వాడు, గుర్తుపెట్టుకో, తాత కాదు. ముందే చెప్పాడు, ఆ మోహం వదిలే, ఆ మోహం వదిలే, ఆ మోహం వదిలే, తాత నాన్న ఏమిటి మోహం, నీ కర్తవ్యం ఏమిటి, అది చెయ్యి చెప్పాడు. వీడు తాత కాదయ్యా, వాడేం చేస్తున్నాడు తెలుసా నీకు, ఈరోజు తన మొత్తం శక్తిని చూపిస్తున్నాడు భీష్ముడు. ఈ భీష్మ శరీరంతో తెచ్చుకున్న శక్తి కాక వసువుగా అతడికి ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ తెచ్చాడు. ఇప్పుడు తెలియకుండా జీవుల్లోంచి వచ్చేస్తున్నాయి. ఈ రహస్యం భీష్ముడికి తెలియదు, అర్జునుడికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు జీవ చైతన్యంగా నేను భీష్ముణ్ణి అనే దేహంలో ఆయన, నేను అర్జునుణ్ణి అనే దేహంలో ఈయన ఉన్నాడు. దేహం దాటి చూరగలిగేవాడు మధ్యలో ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు. ఆయన గమనించాడు, ఇంతవరకు నువ్వు వసురూప శక్తిని దాచుకున్నావు, కేవలం భీష్మశక్తిని వినియోగిస్తున్నావు, ఇప్పుడు వసుశక్తిని కూడా బయటకు తీసావు. దేవతాశక్తిని ఎప్పుడూ దుర్మార్గుల రక్షణ కోసం ఉపయోగించరాదు, అది రహస్యం. అందుకు దాన్ని ఆపాలంటే ఏం చేయాలో వెంటనే తెలుసుకున్నాడు ఆయన. రథం ఆపి చక్రం తీసి వెళ్ళాడు. అది ఆ అటాక్ చేయగానే తగ్గిపోయింది వసురూప చైతన్యం, ఇది రహస్యం భారతంలో. అది పడింది ఎప్పుడు, వెంటనే అప్పుడు దిగాడు ఆయన, ఆ జీవుణ్ణి కదిలించాడు అక్కడ దాకా. అప్పుడు ఆ వసుకి తన మళ్ళీ ఆ పూర్ణ స్థితిలో కలవాలనే తపన పడిపోయి అక్కడ దాకా వెళ్ళి, రవయా స్వామి కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా వచ్చేవయ్యా అని ఎంత అబ్జర్వ్ చేశాడండి ఆయన. సైంధవుణ్ణి ఎలా చెప్పాలి, కర్ణుణ్ణి ఎలా చంపాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎంత చూసి ఎంత సహకరించాడు ప్రమృషాయచ. అలా చేశాడు ఆయన. అదే పరమేశ్వర చైతన్యం. అంటే రుద్రుడెవడో కృష్ణుడు అతడే బాగా తెలుసుకోండి. అందుకే యుద్ధం జరుగుతున్నంతసేపు ఈ విషయం చాలా మార్లు చెప్పుకున్నాం కానీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కృష్ణుడు రథం తోలుతూ ఉంటే ముందు ఒక ఆయన జడలు విరబూసుకుని శూలం పట్టుకెళ్తూ కనిపిస్తున్నాడు అర్జునుడికి. యుద్ధమంతా అడిగి అయ్యాక అడిగాడు, మధ్యలో అడిగితే ఓహో నీ ప్రతాపం కాదేమో అంటారేమో అనుకున్నాడేమో. ఎవడ ఆయన అని అడిగితే ఆయనే రుద్రుడు, మేమిద్దరం కలిపి చేస్తేనే కురుక్షేత్ర యుద్ధం అయింది అది. కృష్ణుడు వేరు రుద్రుడు వేరు కాదు, ఈయన కనిపిస్తున్నాడు ఆయన కనిపించడం లేదు, ఇద్దరు కలిసి అక్కడ జరిగింది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఈ ప్రమృషాయచ లక్షణం అక్కడ చూపించాడు. ఇలా మనం మరొక్కసారి భారతంలోకి వచ్చేసాం కానీ అక్కడ మనం ఆలోచిస్తే పరమేశ్వర చైతన్యమే ప్రమృషాయచ లక్షణం. అంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కేవలం పైపైన చూసి ఉండకూడదు, వాడిలో ఉన్న కుత్సిత బుద్ధి కూడా తెలియాలి. అది బాగా మనం గమనించుకోవాలి. వాడొచ్చి మీకు ఒక పాంప్లెట్ ఇచ్చాడు అంటే అర్థం ఇందులోకి మారిపో అంటే ఏదో వాడు మతం గురించి వాడు చెప్పుకుంటున్నాడని కాదు అర్థం. క్రమంగా నిన్ను నీకు కాకుండా, నీ దేశం నుంచి నీకు కాకుండా, వాడి మతం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశంలోకి ఈ దేశాన్ని అందజేయాలనేటువంటి కుత్సిత వ్యూహం వల్ల జరుగుతుంది. అంత లోతుగా ఆలోచించే ప్రమృష లక్షణం భారతీయులకు వచ్చినప్పుడు రక్షింపబడతాం. మనకి ఎప్పటికీ రాలే, ఇంకా ప్రమృషాయిచ రాలేదు మనకి. శత్రువు యొక్క వ్యూహం ఎలా ఉంటుందో తెలియకుండా ఎంత సైన్యాన్ని పెట్టుకుని కూర్చుంటే లాభమేముందండి. అందుకే ఆ రుద్రుడు మనకి ప్రమృష లక్షణమిచ్చుగాక. నీ దగ్గరకు వచ్చేవాడు ఏ దుష్టబుద్ధితో వచ్చాడో నువ్వు తెలుసుకుంటే అంతకంతా వ్యూహం వేసి అటాక్ చేయగలవు. కృష్ణుడు ఆ పనిచేశాడండి. ధర్మరాజు పాపం అమాయకుడు, అవతల వాడు అన్ని వ్యూహాలు వేస్తూ ఉంటే ఇతడు పరిమితి దృష్టిదా తగునా తగునా అని కూర్చున్నాడు. తగునా ఏమిటి, వ్యూహానికి ప్రతి వ్యూహం వేయాలి. అది కృష్ణావతారం ప్రమృషాయచ. అంత బాగా పరామర్శ పరసైన్య వృత్తాంతాన్ని పరిశీలించేటటువంటి సైనికుడుగా ఉన్న రుద్రునికి నమస్కారము అని దీని అర్థం. అలాగే దూతాయచ నమః, కేవలం సైనికులుంటే లాభమా, అంబాసిడర్స్ దూతలు చాలా ముఖ్యమండి. వీళ్ళు వెళ్ళి పనులు చాలా చక్కగా చేసుకుని రావాలి. దూతలు, దూత అయిన వాడంటే పోస్ట్ మ్యాన్ కాదు, ఇక్కడ ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడు దూతగాడు. దూత చాలా బాధ్యత, యుద్ధంలో ఉండే సేనాధిపతిని మించిన బాధ్యత దూతకు ఉంటుంది. అందుకే దూతలు చాలా గొప్పగా ఉండాలి. ఆ దూత సమర్థంగా పనిచేయాలంటే వాడిలో ఉన్న రుద్రుడు బాగా పనిచేయాలి. ఈ రుద్రుడే దూత స్వరూపంగా ఉండేటటువంటి వాడు. రుద్రుడు దూతండి, అవునా? అవును, రామాయణంలో కనిపిస్తాడు రుద్రుడు దూతగా. అవునా లేదా అండి? ఈ రుద్రుడే దూతగా కనబడగానే రామచంద్రమూర్తి తొలి పరిచయంలోనే ఎంత పండితుడయ్యా, ఎంత మేధావయ్యా, ఎంత బుద్ధికుశలుడు, దేనికి అంటని యోగీశ్వరుడు. ఇలాంటి వాడు దూతగా ఎవడికి లభిస్తాడో ఆ రాజు పని ఏదైనా నెరవేరుతుందన్నట్ట ఫస్ట్ సైట్లోనే. ఆయన హనుమంతుడితో సమాధానం లేదు, హనుమంతుడు మాట విన్నాడు. మాట విన్న వెంటనే ఆయన అన్నది ఏమిటి అంటే, ఇలాంటి వాడు దూతగా లభిస్తే ఆ రాజు పని ఎలాంటిదైనా నెరవేరిపోతుందని ఫస్ట్ సైట్లోనే రామ దూతగా రాముడు వరించేశాడు ఆయన. అది విశేషం. అలాంటి దూత, ఈ దూత ఎంత చక్కటి పనులు చేశాడు, అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటే కాల్చొచ్చట. మరి అంతే కదండి, అదే దూత చేయవలసింది. కేవలం సీతమ్మను చూడడానికి అయితే హనుమంతుని పంపక్కర్లేదు ఆయన. ఆయన ఆయనకే అంగుళీయకు ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలుసు. ఆ అంగుళీయకు అందుకున్నటువంటి హనుమంతుడు కేవలం అది ఇచ్చి వచ్చి వచ్చా కాదు, అక్కడ ఎంత చక్కగా ప్రవర్తించాడు చెప్పడం మొదలెడితే మరో సుందరకాండ అవుతుంది. సరే, ఇంత చేసి ఆయన మొత్తం తగలబెట్టొచ్చాడు. ఇదేం దూతండి, రాముడు హృదయం తెలుసుకున్నట్ట. అందుకే విశ్వనాథ వారు అంటారు, నన్ను చూసి రమ్మంటే కాల్చొచ్చాడని తర్వాత లోకం అనొచ్చు, కానీ చూపులో అగ్గి కలవా అని చూడుమనుట కాల్చవలసిన దానిని కాల్చమనుట అన్నాడు ఆయన. చూపులో నిప్పున్నవాడిని చూసి రావయ్యా అంటే కాల్చి రావయ్యనే అర్థం కదా. చూపులో నిప్పున్నవాడెవడు, అగ్నినేత్రుడైనటువంటి పరమేశ్వరుడే, ఆయనే హనుమంతుడు, రుద్రస్వరూపుడు. అందుకు ఆయన పని ఎంత చక్కగా చెక్కబెట్టాడు. ఆ కాల్చేటప్పుడు ఎన్ని ఆలోచించాడు ఆయన, వాడికి ఇష్టమైన చోటు ముందు తగలబెడతాను, దాన్ని బట్టి వాడి ఇష్టానికి క్షేమానికి దెబ్బ మొదలయ్యిందని అది అర్థమవుతుంది వాడికి. నన్ను మామూలు వాళ్ళెవరు అరికట్టలేరు, అందుకు వాడు మహాబలాన్ని పంపుతాడు, దాన్ని సులభంగా కొట్టగలను. మామూలు వాడు ఆయన, రావణాసురులు 1000 మంది వచ్చినా సంహరించగలిగిన వాట. ఆయనే చెప్పుకున్నాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, వారు నాకు సాటిరారయ్యా అని చెప్పాడు. ఈ మాట చెప్పేటప్పుడు రావణాసురుని చంపడానికి రాముడే రాక్కలే, నేనే చేయగలను అని గర్వించడం కాదు అక్కడ విషయం. రాముడు దూతనేనే, నేనే రావణాసురుని చంపగలను అంటే ఇంక రాముడు అంతర్వాడు మీరు ఊహించుకోండి అని భయం వాళ్ళలో పుట్టించడం. అందుకు వచ్చిన ప్రతి రాక్షసుడి దగ్గర ఆ మాట అన్నాడు ఆయన విశేషంగా. నేను అవన్నో తెలుసా, హనుమంతుణ్ణి అనలేదు ఆయన. జ జయత్యతిపులో రామో లక్ష్మణశ్చ మహాబలహ రాజాజయతి సుగ్రీవో రాఘవేణాపి పాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః అని చెప్పిన రావణ సహస్రం మీ యుద్ధే ప్రతిబలం భవేత్ అని దాసుణ్ణి, దాసుడికే ఇంత బలం ఉంటే ఇంక ప్రభువుకి ఎంత తెలుసా అనే భయం వాళ్ళలో పుట్టించాడు. అందరిలో ఒక్క కోతొచ్చి ఇంత పని చేసుకుపోతే మొత్తం సైన్యం వస్తే ఏమొస్తుందో అని మానసికంగా ముందు శత్రువుని దెబ్బతీశాడు. ఇదే ప్రమృషాయిచ్చ, అదే దూత చేసినటువంటి విషయం. మానసికంగా బలహీనం చేయడమే కాకుండా మొత్తం తగలబెట్టేశాడు. దానితో రావణాసుడు తనకున్న సైన్యాన్నంతటినీ ఈ లంకని రిపేర్ చేసుకోవడంలోనే అయిపోయింది. ఇంకా వాళ్ళని ఎప్పుడు సమకూర్చుకుంటాడు? అందుకు వాళ్ళ శక్తి అంతా ఇప్పుడు యుద్ధం అంటే ఏది రిపేర్ చేయాలంటారు, వాళ్ళు రిపేరర్స్ అయిపోయారు మొత్తం. అలాగ వాళ్ళని అన్ని విధాలా వీక్ చేశాడు. ఇది రాజనీతి, అంత రాజనీతి కుశలుడు హనుమంతుడు. అందుకే దూత అయచ అని చెప్పారు. అందుకు రుద్రుడు దూతగా వచ్చాడు. ముగ్గురు దూతలుగా మనకు కనిపిస్తారు. ఇక్కడ దూత అంటే ఇప్పుడు ప్రముషాయచ అని చెప్పుకున్న గీతాచార్యుడే పెద్ద దూతగా వెళ్ళాడు కదండి. శ్రీకృష్ణ రాయబారం ఎవరు మర్చిపోతాం? అందుకు దూత అయచ అలాగే ఈయన దూత. చండీ సప్తశతి చూస్తే శివదూతి అని అమ్మవారికి పేరు. అర్థమేమిటి? ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి మెసేజ్ పంపిందిట. ఎవరిని? వాళ్ళ ఆయన్ని పంపింది. నువ్వు వెళ్ళి చెప్పని. దీని అర్థం ఏంటంటే ఆ అమ్మవారి యొక్క జ్ఞానం అయ్యవారే కలిగిస్తారు. శివుడే గురువు శ్రీ విద్యకి, కనుక గురువు దూత వంటి వాడు. శివజ్ఞానం బాగా చెప్పి రాక్షస ప్రవృత్తులకు బుద్ధి చెప్తాడు, వినకపోతే కొడతాడు కూడా దృష్ణవేచ అని. క్రమంగా మొత్తానికి బాగు చేసుకుంటాడు. అందుకే దూతాయచ శివుణ్ణి దూతగా పంపింది గనక అమ్మవారికి శివదూతి అని పేరు కూడా వచ్చింది. అందుకు దూతాయచ ఆ కథ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక దూత శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా దూతాయచ అంటే అవి కూడా ఈశ్వర స్వరూపాలే. అందుకని ఏ దూత దూతలండి అనడం కాదయ్యా, దూతయేనా అంత గొప్ప విశేషం. అందుకే దూతయేన పరమేశ్వరుడికి నమస్కారం. ఈ దూత అనే నామం వేదంలో మరకరుకుంది. ఎవరికి? అగ్నిం దూతం వృణీమహే అని వేదం చెప్తున్నది. దూతగా ఉన్న అగ్నిని అని అంటే అగ్నిని దూతగా వరిస్తున్నాం. దేనికి ఇతడు దూత? దేవతలందరికీ ఆహుతులన్నీ సమర్పణ చేసి తీసుకెళ్తాడట. అలాగే మన నోటిని దూతగా వరిస్తున్నాం. ఎందుకు? దీని ద్వారా అన్నాన్ని ప్రతి ఇంద్రియానికి పంపిస్తాడు. అలాగే పరమేశ్వరుడు తన ఇంద్రియములుగా ఉన్న దేవతలందరికీ ఆయనే అందజేసుకుంటాడు. అగ్నిస్వరూపుడే. అందుకే అగ్నిని దూతగా అన్నారు. ఈ విషయం మనకి వేదంలో అనేక భాగాల్లో అగ్నిం దూతం వృణీమహి అగ్నిర్దేవానాం దూత ఆసీత్ అని ఒక చోట, త్వం దూత కవిరసి ప్రచేతాహ అని మరొక చోట, నువ్వు కవివి దూతవు ప్రచేతాహ గొప్ప చైతన్య స్వరూపుడవు అని నమస్కరించింది వేదం. అలాంటి ఆది అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుడు దూతాయచ. ఆ దూత అయిన వాడు ఇంత పని ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ప్రహితాయచ, మనకి ప్రకృష్టమైన హితము కలిగించడమే ఆయన యొక్క స్వభావము స్వరూపము కూడా. ప్రహితాయచ అంటే సైనికులందరూ కూడాను ప్రభువు యొక్క హితాన్ని కోరేవారై ఉండాలి. అలా ప్రభువు యొక్క హితం కోరి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ సైనికుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము అని దీని అర్థం. ప్రహితాయచ అంటే మన దగ్గర పెద్ద సైన్యం ఉంటుంది, కానీ ఆ సైన్యం మన కోసమే పనిచేస్తోందేమో అని భ్రమపడుతూ ఉంటాం. వాడు పక్కవాడికి సాయం చేస్తుంటాడు. అలా కాకుండా వాడు మనకు అనుకూలం కావాలి అంటే ప్రహితుడైన పరమేశ్వరుడు వాడికి బుద్ధి పుట్టించాలి. వాడు మనకు టోపీ పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎన్నని మనం చేసుకుంటామండి, కొందరు నమ్మక తప్పదు. అందుకే అన్నాడు వాడు ద్రోహానికి పునాది ఏమిటంటే నమ్మకం అన్నాడు. వాడు స్నేహానికే కాదు ద్రోహానికి కూడా అదే పునాది. నమ్మితే కదండి మోసం చేస్తాం, కానీ నమ్మికని నిలబెట్టుకునేవాడు ప్రహితుడు. వాడికి నిజంగా అన్ని విధాల ప్రభు యొక్క హితం కోరేవాడే ప్రహితుడు. అందుకు దూతకి సైనికులకి సేనాధిపతులకి మంత్రులకి మొత్తంగా పనిచేసే వారందరికీ ఉండవలసిన లక్షణం ప్రహిత లక్షణం. ఎవరి కోసం పనిచేస్తున్నారో దేనికోసం పనిచేస్తున్నారో ఆ ప్రహితత్వం ఆ సిన్సియారిటీ భగవత్ స్వరూపం. అది ఆ గుణం భగవత్ స్వరూపం. ఇది విశేషం. రుద్ర విభూతులు ఆ దూత లక్షణం. నైపుణ్యం ఎంత ఈశ్వర స్వరూపమో నిజాయితీ అంత ఈశ్వర స్వరూపం. ఆ నిజాయితీ కలిగి ఉండాలి, ఆ సత్యం కలిగి ఉండాలి, ఆ కపట రాహిత్యం కలిగి ఉండాలి. అదే ప్రహితాయచ అయినటువంటి స్వామి. నిషంగిణేచ ఇషుధిమతేచ ఆ సైనికులు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూడండి. ఖడ్గాలు పట్టుకు వెళ్లేవారు కొందరు, ఇషుదిమతేచ అమ్ములు బుదులు పట్టుకు తిరిగేవారు కొందరు, తీక్ష్ణేశవేచ తీక్ష్ణమై పదును పెట్టిన బాణములు కలిగినటువంటి వారు కొందరు, ఆయుధినేచ ఒక బాణములే కాదు మనం వర్ణించడానికి వీలు లేని ఎన్ని ఆయుధాలున్నాయో అవన్నీ కలిగిన వారు కొందరు. ఆయుధాల్లో కూడా స్వాయుధాయ కొన్ని ఆయుధాలు కొందరే ప్రయోగించగలరు. అలాగా ఇప్పుడు పినాకం ఉంది, అది పరమశివుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు, దేవతలు ఎవరు హ్యాండిల్ చేయలేరు. గాంధీ ముందు అర్జునుడు ఒక్కడే హ్యాండిల్ చేయగలడు దాన్ని. ఇలాగ స్వాయుధాయ కొన్ని ఉంటాయి. అర్జునుడి ధనస్సుకే గాంధీయం అని పేరు. ఇలాగ తనవైనటువంటి ఒక స్పెషల్ ఆయుధములు కలిగినటువంటి వీరుల రూపంలో ఉన్నవాడు స్వాయుధాయ. పరమేశ్వరుడు ఇన్ని రకాలుగాను ఉన్నటువంటి వాడు. ఇలా స్వాయుధాయ కలిగిన వాడు సుధన్వనేచ ప్రశస్తమైన ధనువు కలిగినటువంటి వాడు. ప్రశస్తమైన ధనువులే నిన్న మనం చెప్పుకున్న ప్రణవాది ధనువులు. ఇక్కడ వరకు యుద్ధ వ్యవస్థను మొత్తం చూపించాడు. ఇన్ని సమకూడాక ఇంకా ఫలం అనేది ఆయన యొక్క అనుగ్రహమే. ఇన్ని విధములుగా తన భక్తుల్ని కాచుకుంటాడండి పరమేశ్వరుడు. ఇంత మహాబలంగా ఇక్కడ ఎవడో సైనికులు వచ్చి వాళ్ళల్లో ఉండవలసిన అవసరం లేదు. ఇలా ఈశ్వరుణ్ణి మనం వేడుకుంటే ఇన్ని శక్తులుగా మనలోనే ఆయన ఆవిర్భవించి మనల్ని కాపాడుకుంటాడు. అందుకు ఇన్ని శక్తులతో ఉన్నటువంటి యుద్ధ విద్యాస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని అటు తర్వాత ప్రవాహ రూపంలో ఉన్న జలముల గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ జల వ్యవస్థ సుర్చాయిచ పచ్చాయిచ కాట్యాయిచ నీప్యాయిచ సూజ్యాయిచ సరస్సాయిచ నాజ్యాయిచ వైశంతాయిచ కూప్యాయిచ అవట్యాయిచ వర్షాయిచ అవర్షాయిచ. ఇలా అంటూ ఉంటేనే మనకు ఎంత ఆనందం కలిగింది. ఇవన్నీ నీళ్ల గురించి చూడండి. ఇక్కడ సృత్యాయచ అంటే మనం ముందు చెప్పుకున్న శ్రోత్యాయ శ్రోతస్యాయచ అన్నట్టేది. పాదసంచారమైనటువంటి, పాదసంచారం అంటే కాలు కదలగలిగేటటువంటి పరిమాణంలో ఉండే లఘు మార్గములయందున్నవాడు అంటే కాలిబాటలకు అంతర్యామి అయినటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడ కాలిబాటల్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ బాటల విషయం మళ్ళీ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా సృత్యాయిచ అంటే గోష్పాదమంత జలం అంటాం మనం. ఆవు కాలి గిట్టలు మొదలైనవి కూడా కాలి బాటలకి సంబంధించిన విషయమే. అందుకు ఆ మాత్రం అడుగు పట్టేటంత మేర ఉండేటటువంటి జలములయందు ఉన్నవాడు పచ్చాయచ. కాలిబాటలు ఎలా ఉన్నాయో మహామార్గములు అలాగే ఉన్నాయి. రాజమార్గాలు మొదలైనవి అంటే మనిషి కాళ్లతో మాత్రమే వెళ్ళగలిగేవి కాలిబాటలు. వెహికల్స్తో సహా వెళ్లే వాటికి పథములు అని అంటారు. సృత్యాయచ పచ్చాయచ ఆ పథముల్లో కూడా ఉన్నవాడు ఆయనేనండి. అంటే ఇదేమిటండి, మేమందరం రోడ్లు వేసుకుంటే అందులో ఆయన ఉంటాడంటారేమిటి మీరు అని. ఈ రోడ్లు వేసే ముందు ఆ రోడ్డు ఎలా వేయాలో మనసులో వేసుకున్నావా లేదా ఆ రోడ్డుని, అవునా లేదా? ఫలానా రోడ్డు వెయ్యాలి అని నువ్వు ప్లాన్ చేసావు. ఈ ప్లాన్ ఎవడి వల్ల వచ్చింది? ఈశ్వర చైతన్యం చేతనే రోడ్డు వేసే బుద్ధి నీకు పుట్టిందే. ఆ పథముల యందు ఆయన ఎప్పుడు ఉంటాడు? కాలి మాటల యందు ఉంటాడు, పథముల యందు ఉంటాడు. అది తెలుసుకుంటే చాలండి. అందుకే భజే మార్గబంధుం అన్నారు అప్పయ్య దీక్షితులు. తోవల్లో బంధువుట శివుడంటే. ఆ కారణం చేతనే ఎక్కడికి డ్రైవింగ్కి వెళ్ళినా సుర్చాయిచ పచ్చాయిచ అనుకుని కారుక్కితే చాలు. ఎందుకంటే రోడ్ల మీద వెహికల్స్ తిరిగేటటువంటి రోడ్లని పథములు అని అన్నారు కదా. మనకు క్షేమంగా మన వెహికల్ వెళ్తూ మిగిలిన వెహికల్ను మనల్ని క్షేమంగా వెళ్ళనివ్వాలి అంటే పచ్చాయిచ అని అనుకుంటూ ఉండాలి. పథముల యందు అంతర్యామయ్యి ఉన్నటువంటి స్వామికి నమస్కారము. అంటే పథముల యందు కాలి బాటల యందు కూడా ఘోరాఘోర రూపాలతో ఉంటాడు. ఎంతో ఆనందంగా ఈల వేసుకుంటూ కాలి బాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏముల్లో అలా గుచ్చుకుంటుంది, ఏదో ఏ తేలో ఆ మాత్రం ఆ తేలు ఆ కొండిని విసిరి కొట్టిపోతుంది. ఇంకా చాలు, ఈ అవస్థ రాకుండా ఉండాలంటే సృత్యాయచ ప్రతి చోట ఘోరాఘోర చైతన్యములు ఉన్నాయా లేదా?
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
2: శివ శివేతి శివేతి శివేతి వా భవ భవేతి భవేతి భవేతి వా హరా హరేతి హరేతి హరేతి వా భజ మనః శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు నిన్నటి రోజున అనన్య రూప శివభక్తి గురించి చెప్పుకున్నాం అనన్య రూప శివభక్తి దానికే ఏకభక్తి ఐకాంతిక భక్తి అని అంటారు శివుడు తప్ప అన్యమేమీ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి దానిని ఉపమన్యు మహర్షి ఏ విధంగా అనన్య భక్తితో శివుని కొలిచి ఇహము పరము ఈ రెండింటినీ సంప్రాప్తింపజేసుకున్నాడనేది ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే సర్వాభీష్టప్రదాయకుడు శంకరుడు అది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాడంటే సమృద్ధిగా ఇస్తున్నాడు అది శివుని ద్వారా వచ్చేటప్పుడు ఆ సమృద్ధి ఎంత దివ్యంగా మళ్ళీ లభిస్తుందో చూడాలి కేవలం పాలు అన్నం అని కూర్చున్నవాడు అక్కడ నుంచి ఆయన సాధన పెరిగి పెరిగి పెరిగి శివతత్వం ఆ తపస్సులోనే అతనికి పరిపూర్ణంగా స్ఫురించింది ఆ స్ఫురించిన దానికి ఫలితంగా ఎంతటి మహాసిద్ధిని పొంది శివభక్తాచార్యుడైపోయాడు ఉపమన్యుడు అనేటువంటిది చెప్పుకున్నాం అందుకే అనన్య భక్తితో ఆయన చేసిన స్తోత్రంలో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని అనన్య భావనతో ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశాడు ఉపమన్యు మహర్షి. ఇక్కడ వేద పురాణాలు ఇవన్నీ పరిశీలిస్తే శివోపాసకులు ఎందరెందరో మనకు కనబడతారు. వారందరినీ ఎందుకు తలంచుకోవాలంటే త్యాగరాజస్వామి చెప్పినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనుకోవలసిందే. ఎవరయ్యా మహానుభావులు అంటే భక్తులే మహానుభావులు అని చెప్పేశాడు ఆయన. చంద్రు వర్ణుని అందచందములు హృదయారవిందమును చూచి బ్రహ్మానందం అనుభవించువారు ఎందరో మహానుభావులు. ఆ కీర్తన నిండా ఆయన చెప్తున్నది భగవద్భక్తులు వారు మాత్రమే మహానుభావులు. భగవంతుని హృదయంలో చూస్తూ పరవశించిపోయి ఆనంద పులకిత గాత్రులయ్యేటటువంటి వారు మాత్రమే మహానుభావులు అని చెప్తున్నాడు. అలాంటి మహానుభావుల్ని తలచుకుంటే ఆ మహాదేవుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆ మహానుభావుల మార్గం మనకి సుగమమై మనం ఆ మార్గంలో ప్రయాణించడానికి అనువైనటువంటి పద్ధతులు తెలుస్తాయి. అలాగా శివుని కొలిచినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఏ ఉపాధిలోనైనా శివుని కొలవచ్చు. దాని గురించే శంకరాచార్యులు చెప్తారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుషా అని. స్వామి, ఉపాధి ఏదైతే ఏముందయ్యా, హృదయం నీ పాదాలు అర్పించాలి. అటువంటప్పుడే సార్థకత. అంతేగాని గొప్ప ఉపాధి అనుకోవడం వల్ల గొప్ప విషయం ఏం లేదు. నన్ను నరుడుగా పుట్టించు, దేవతగా పుట్టించు, మృగంగా పుట్టించు, కీటకంగా పుట్టించు, ఎలా పుట్టించినా పర్వాలేదు. కింతేన వపుష, శరీరంతో పనే ఉందన్నాడు. హృదయం మాత్రం నీ ధ్యానానంద లహరిలో విహరిస్తూ ఉంటే చాలు, శరీరం ఎలా ఉంటే ఏముంది అన్నాడు. అందువల్లనే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మనస్సుంటే చాలు, అది మహాదేవుడికి ఇస్తే చాలు, ఏ శరీరం ఇచ్చినా పర్వాలేదు అంటారు. ఇది విశేషం. అందుకే భక్తుడు మనస్సు మహాదేవుడి దగ్గర ఉండాలన్నదే కోరుకుంటాడు. ఈ విషయమే చైతన్య మహాప్రభు కూడా చెప్తూ, నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి అన్నారు. నాకు కవిత్వాది ప్రతిభలక్కర్లేదు, ధనమక్కర్లేదు, భోగాలక్కర్లేదు, ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, కానీ నెపం లేని భక్తిని మీద ఉంటే చాలయ్యా అన్నారు. నెపం లేని భక్తి అహేతుకీ త్వయి అన్నారు. ఏ హేతువు, ఇందుకోసం నిన్ను ఆశ్రయిస్తున్నాను అనే క్లాజ్ లేకుండా నీ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉండే జన్మ ఇ చాలు అన్నాడు. అంటే భక్తే ముక్తి అని భావన చేశారు వాళ్ళు. అంతేగాని మోక్షాన్నివ్వను కూడా వాళ్ళు అడగలేదు. భక్తి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అన్నారు. హృదయం హాయిగా శివుడి చరణాల దగ్గర తిరుగుతూ ఉంటే శరీరం ఎక్కడుంటే ఏముంది అనేటటువంటి ఆ దివ్యస్థితిని భావన చేస్తే ఏ ఉపాధిలో ఉన్నవారైనా శివుని చేరవచ్చు అనే ఒక అభయవచనం అందులో మనకు కనబడుతుంది. అందువల్లనే ఈ జన్మకి ఎక్కడలేండి, తర్వాత చూసుకుందాం అని వాయిదాలు వెయ్యరాదనమాట. భగవంతుడు ప్రతివాడికి ఒక బుద్ధిని, ఒక శరీరాన్ని ఇచ్చాడంటే తనను చేరుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు అని అర్థం అనమాట. అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా బ్రతుకున్నామంటే ఇంకా అవకాశం ఉందని అర్థం. అందుకే ఎప్పుడు ఈ విషయం వింటాడో అప్పుడు వేగిరి పడతాడు భక్తుడు, ప్రతి క్షణం సార్థకం చేసుకోవాలి. అందరందరూ కొలుచుకున్నారు స్వామిని అంటే, ఇప్పుడు గురువు గారు చెప్పిన లిస్టులో నరత్వం దేవత్వం అని చెప్పారే, దేవతలు నరులు కీటకాలు అక్కడ వరకు అన్నీ కొలుచుకున్నాయి శంకరుడు. అలా కొలుచుకున్న వాళ్ళందరినీ ఒక్కసారి మనం కొలుచుకోవడం మొదలు పెడితే, సురజ్యేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుడే శంకరుని కొలుచుకున్నాడు కదా. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నా స్వయి గిరహ అథావాచ్య సర్వస్వమతి పరిణామావది గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాధ పరికరహ అని మహిమ్న స్తోత్రం అనేటువంటి గొప్ప స్తోత్రంలో పుష్పదంతుడు చెప్తాడు, స్వామి నీ మహిమ ఉందే అది అపారం, అది నాలాంటి వాడికి అందదు, అయినా నేను స్తోత్రం చేయడానికి నేను సిద్ధపడిపోయాను. అందని వాడిని స్తోత్రం చేసేటప్పుడు నీ బుద్ధి నన్ను పూర్తిగా స్తోత్రించగలదా అని నువ్వు అనుకుంటావేమో. మరి బ్రహ్మాదులు నిన్ను స్తోత్రిస్తున్నారే, వాళ్ళు చెయ్యగాలేదు, నేను చేస్తే తప్ప అన్నాడు ఆయన. మరి వాళ్ళు చెయ్యగా అంటే వాళ్ళకి నాలుగు ముఖాలు ఉన్నాయి, వేదవేత్త అంటే నాలుగు ముఖాలు కాదు 40 ముఖాలు ఉన్నా మాత్రం నేను పరిపూర్ణంగా వినిపించగలరా. ఏదో ఆ నాలుగు బుర్రలకి వచ్చినంత ఏదో ఆయన స్తోత్రం చేస్తున్నాడు, నాకున్న బుద్ధికి వచ్చినంత నేను స్తోత్రం చేస్తున్నాను. వాళ్ళ స్తోత్రాలు తీసుకుని వాళ్ళని అనుగ్రహించవు, నా స్తోత్రం తీసుకుని నన్ను అనుగ్రహించు, నా శక్తి కొద్దీ నేను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు. అంటే ఉడతాభక్తి అంటే ఇదే అనమాట. ఉడతాభక్తి అనే మాట మనం సాధారణంగా లోకంలో వాడుతూ ఉంటాం, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అది వాడడానికి కూడా భయపడతాం మనం. ఉడతాభక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు వీడి దగ్గర లక్షల లక్షలున్నా ఒక్క రూపాయి తీసి వాడికి ఇచ్చి ఏదో ఉడతాభక్తిగా నేను ఇస్తున్నాను తీసుకోండి అంటాడు. అంటే ఆ దక్షిణ ఉడతలాగా ఉందేమో కానీ వాడి భక్తి మాత్రం ఉడతాభక్తి కాదు. ఉడతాభక్తి అంటే ఉడత చెయ్యగలిగినంతా చేసింది, అది తన సర్వశక్తుల్ని ధారపోసింది, అది ఉడతాభక్తిలో ఉన్న విశేషం. అయితే లోకంలో ఎవరికైనా సర్వశక్తులు ధారపోస్తే ప్రయోజనం ఉండదు, బాగా గమనించండి. ఎదుటివాడు ఎలా చూసుకుంటాడంటే, నా కోసం వీడు ఎంత కష్టపడ్డాడని చూడ్డు, వీడు కష్టపడ్డది నాకు ఎంతవరకు ప్రయోజనం కలిగించిందనేది చూస్తాడు వాడు. ఇది లోకంలో ఉన్న నైజం. ఉడత తీసుకొచ్చి తను తేగలిగినంత ఇసుక తెచ్చి వంతెనలో వేస్తే మామూలు మానవుడైతే పట్టించుకోడు, ఎందుకంటే ఆ ఇసుక చేతు నిర్మాణానికి సరిపోదు, దేనికి సరిపోదు. కానీ రాముడు అలా చూడ్డు, ఆ ఉడత ఎంత సిన్సియర్గా ప్రయత్నం చేసింది, తన ఎఫర్ట్స్ అన్ని పుట్టప్ చేసింది, తన ప్రయత్నాలన్నీ అక్కడ ధారపోసింది అని గమనిస్తాడు. ఆయన మాత్రమే అనుగ్రహిస్తాడు ఉడతని. అందుకే భగవంతుడు ఒక్కడే ఉడతాభక్తిని అందుకోగలడు, కానీ లోకంలో ఇంకెవరు అందుకోలేరు. సర్వ సమర్పణ చేసిన మనకు చేతనైనంత చేయాలి, అందుకే యథాశక్తి అన్నారు. అది చేతనైనంత అనే మాట మనం నిజాయితీగా అనగలగాలి. నిజంగా చేతనైనంతనా, యథాశక్తి అనే మాట నిజాయితీగా వాడితే యథాశక్తి చేసే పూజను భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవరి పూజ అయినా అది అటువైపు బ్రహ్మ చేసిన పూజ అనేయండి, ఇటువైపు సామాన్యుడు చేసిన పూజ అనేయండి. నిన్న జాలరి గురించి చెప్పుకున్నాం, ఆ జాలరిని ఎలా అనుగ్రహించాడు. ఇలా చూస్తే అన్ని లోకాలలో అందరు దేవతలు నిరంతర శివోపాసన చేత అభీష్టములు పొందారు అని మనకి అనేక పురాణాలు చెప్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అష్టాదశ పురాణాల్లో ఈ విషయం ఉంది. ఇది కాక వేదాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. సమస్తమస్యాశ్రయణేన సిద్ధ్యతి అని వేదపాద స్తవంలో చెప్పబడుతుంది. జైమిని మహర్షి మాట అంటాడు, సమస్తం అస్యా ఆశ్రయణేన సిద్ధ్యతి, అన్నీ కూడా ఈ శంకరుని ఆశ్రయించడం చేత సిద్ధిస్తాయి అనేది వేదవాక్ అన్నమాట. ఆ దివ్యమైన వాక్యాన్ని నిజం చేస్తూ అనేక మంది ఆరాధించారు స్వామివారిని. అలాగ ఆరాధించిన వారిలో నారాయణుడు శివారాధకుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు. కనుక శివారాధన యొక్క వైశిష్ట్యం తెలియాలి అంటే నారాయణ యొక్క అనుగ్రహం ఉండాలట. అందుకు శివారాధకులము అని చెప్పేవారు నారాయణుడు గారిని ఉపేక్షిస్తే ఆ శివుడే సంతోషించడం. ఆ నారాయణుడు శివుణ్ణి ఎలా ఆరాధించాడు అన్నదానికి శివపురాణం, స్కాంద పురాణం ఇత్యాది పురాణాలే కాక మహాభారతంలో ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలు చెప్పబడుతుంది. ఆ నారాయణుణ్ణి ముందు స్మరించమన్నారు. అందుకే శివుని ముందు దేవమండలాన్ని భావన చేసినప్పుడు ముందు నారాయణుని భావన చేసి తర్వాత బ్రహ్మాది దేవతల్ని భావన చేసి ఇలాగ మనం ఆరాధిస్తాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఈ విషయం చెప్పేటప్పుడు పరిపూర్ణమైన వైదిక సంస్కృతి పట్ల పూర్తి స్ఫురణతో స్పృహతో మాట్లాడాలి మనం. అక్కడికక్కడే అని కాకుండా పూర్తి వైదిక మతం పట్ల అవగాహనతో మాట్లాడాలి. ఎందుకంటే మరొక చోటకు మనం వెళ్ళేటప్పటికీ అక్కడ విష్ణు పారమ్యం చెప్పబడుతుంది. విష్ణువు పరమదైవం, ఒకచోట శివుడు పరమదైవమని, మరొకచోట విష్ణు పరమదైవమని, మరొకచోట శక్తి పరమదైవమని, ఇంకొకచోట గణేశుడు పరమదైవమని చెప్పబడుతూ ఉంటుంది. మరి ఇన్ని భేదాలు పురాణాల్లో కనబడుతుంటాయి కదా, ఈ పరస్పర విరుద్ధం ఏమిటి అనే సందేహం అందరిలో కలుగుతూ ఉంటుంది. కనుక అది కూడా స్పష్టం చేసుకుని తర్వాత విషయంలోకి మనం వెళదాం. ఇదంతా కూడా మన వైదిక మహర్షుల యొక్క హృదయాన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పింది మన వేదవాంగ్మయమే. ఒకే వ్యాసుడు అన్ని పురాణాల్లో అన్నీ చెప్పాడు. అంతెందుకు, మన శంకరాచార్యుల వారిని తీసుకున్నా, ఆయన రచించిన శివస్తోత్రాలు తీసుకుంటే నువ్వు తప్ప మరొక శరణ్యం లేదయ్యా, నువ్వే పరమదైవం అంటారు. అది పక్కన పెట్టి ఆయన రచించిన విష్ణు స్తోత్రాలు తీసుకుంటే శంకరాచార్యులు ఎన్ని విష్ణు స్తోత్రాలు రాశారో, కృష్ణుని మీద కూడా అద్భుతమైన గ్రంథాలు రచించారు ఆయన. ఆయన అంటాడు నాకు కృష్ణుడు చాలంటాడు మరొక చోట వచ్చేటప్పటికి. మరి అదే శంకరాచార్యులు ఈ రెండు మాటలు అనగలిగారా అంటే మనం ఆ హృదయం అర్థం చేసుకుంటే వైదికమైన సంస్కృతి అంతా అర్థమవుతుంది. ఎవరు ఏ దైవాన్ని అభీష్టంగా ఎంచుకుంటారో వారు ఆ దైవమే తనకు పరమదైవం అనుకోవడం అనేటువంటిది జీవలక్ష్యం. అందులో తప్పేమీ లేదు. పరమదైవం, అభీష్ట దైవం ఒకడు ఉంటాడు, అది జీవలక్షణం బట్టి ఎంపిక జరుగుతుంది. అదే అనన్య భక్తి అంటే. అయితే అదే సమయంలో ఇదే విధంగా ఇంకొకడు తన అభీష్ట దైవాన్ని భావన చేస్తాడు అని స్పృహ వేడుకుంటాడు. అంతేగాని ఈ దైవమే పరమము, మిగిలిన వాళ్ళు దేనికి పనికిరారు అనేదాన్ని సంప్రదాయం మాత్రం చేయకూడదు. అతడు సమస్త భావనతో ఆశ్రయించడం గొప్పదే. కానీ ఈ విధమైనటువంటి నిందావాక్యములు, కించపరిచే వాక్యాలు చేస్తే అది మతమైపోతుంది. భక్తి వేరు, మతం వేరు. ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. శంకరాచార్యాదులు మత ప్రవక్తలు కాదు, వారు తత్వ ప్రవక్తలు. తత్వాన్ని బోధించారు, ధర్మాన్ని బోధించారు. మతం అంటే పరిధుల్లో కుంచుకుపోయేది. కనుక మతం నుంచి ఆధ్యాత్మికతలోకి మనం ఎదగలగాలి. అది స్ఫురణలో ఉంచుకుని మన అనన్య భక్తిని సాగిస్తే ఎవరికీ గొడవ ఉండదు. ఈయన పరమదైవం అంటారు, ఆయన పరమదైవం అంటారు. ఎంతకీ పరమదైవం ఎవరి అంటే, పరమదైవం అనేది కామన్ చేసుకుంటే ఒకే పరమదైవాన్ని ఈయన విష్ణువుగా చూశాడు, ఆయన శివుడుగా చూశాడని గమనించాలి. అందుకే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఒక్కదాన్ని గమనించండి, సత్యనారాయణ వ్రతం చాలు కలియుగంలో అని చెప్పారు. ఏమని మన పురాణాలు ఘోషించాయి, స్కాంద పురాణాలు విశేషంగా చెప్పి అనాదిగా ఈ దేశంలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. ఎక్కడ, మొత్తం దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల సత్యనారాయణ వ్రతం చాలా ప్రసిద్ధి. సత్యం, శివం, సుందరమైన పరమాత్మే నారాయణుడు అని భావన చేసి ఒక్క సత్యనారాయణ వ్రతాన్ని మనం గమనించితే, ఇప్పుడు ఈ శివతత్వ ప్రవచనాల్లో సత్యనారాయణ వ్రతం ప్రసక్తి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మన నిత్య జీవితంలో తిరిగేటప్పుడు వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు కూడా ఇలాంటి సందర్భాల్లోనే తీర్చుకోవాలి. మన శివతత్వం చెప్పినా వైదిక మతం మీద మాట్లాడుతున్నాం కనుక సమన్వయాన్ని ఏనాడు విస్మరించరాదు అనే స్పృహతో మాట్లాడుతుంటాం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ప్రధాన కేంద్రంలో కలశం పెడతాం. కలశం పెట్టి సత్యనారాయణ ప్రతిష్ఠ చేసి దాని చుట్టూ ఇతర దేవతలందరినీ ప్రతిష్ఠ చేస్తాం. అందులో గౌరీ శంకరులు, బ్రహ్మ సరస్వతి, మళ్ళీ విష్ణు లక్ష్మి, వీళ్ళని కూడా పెడుతున్నాం. మీరు గమనించితే మీరే ఆశ్చర్యపోతారు. మరి అక్కడ లక్ష్మీ విష్ణువుని పెడితే మళ్ళీ మధ్యలో సత్యనారాయణ ఏమిటి అని కూడా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ చుట్టూ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇంకా వాటికి ఉన్నటువంటి అధిదేవత, ప్రత్యధిదేవతలు, వీరందరినీ ఒక మండపం మీద ఆరాధన చేస్తాం. ఎంత గొప్ప భావన చేశాడు వ్యాసదేవుడు. అందుకే అన్నాడు, కలియుగంలో సత్యనారాయణ వ్రతం ఒక్కటే చాలయ్యా బాగుపడ్డానికి, నెలకు ఒకసారైనా చేసుకోండి అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు, స్కాంద పురాణ రేవాఖండంలో వస్తుంది మనకి. ఈ ఒక్కటి మీరు భావన చేస్తే అందులో సమస్త విశ్వచక్ర నిర్మాణం మన ఎదురుగా మండపంలో వచ్చేసింది. సమస్త విశ్వాన్ని నడిపే దేవతాశక్తులన్నింటినీ మన మండపంలో ఆవాహన చేశాం. ఒక్కసారి అది తలంచుకుంటే ఒళ్ళు పులకించాలి మనకి. విశ్వచక్ర నిర్మాణ దేవతలందరూ నా ముందున్నారు అనే భావన ఎంత గొప్పగా ఉంటుంది. అయితే బ్రహ్మ విష్ణువులు అక్కడే ఉన్నారు, మధ్యలో రమా సత్యనారాయణులు ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన పరబ్రహ్మ అని బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడుగా వచ్చిన వాడు కూడా ఉన్నాడనమాట. అతడు మూలమైనటువంటి పరబ్రహ్మ. ఆ మూలమైన పరబ్రహ్మాన్ని ఆరాధించినప్పుడు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరినైనా పరబ్రహ్మగా మనం భావన చేస్తాం. చేసినప్పుడు ముందు పరబ్రహ్మ భావన చేసి మళ్ళీ ముగ్గురిని విడిగా కూడా ఆరాధన చేస్తాం, అది విశేషం. అందుకే అమ్మవారిని కూడా బ్రహ్మ విష్ణు శివాత్మిక అనడంలో ఉద్దేశం ఆ మూల వస్తువునే అమ్మవారుగా అంటున్నాం, ఆ మూల వస్తువునే విష్ణువుగా అనొచ్చు, ఆ మూల వస్తువునే శివుడుగా అనొచ్చు. ఇది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్లు ఏమీ అక్కర్లేదు, అక్కడ దృష్టి పెడితే చాలు. గజేంద్రుడు చేసిన స్తోత్రంలో కూడా ఎవ్వని చే జనించి జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని ఎందు డిందు అని సృష్టి స్థితి లయలు చెప్పాడు. అందులో ఒక్క స్థితికర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క లయకర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క సృష్టికర్తని స్తోత్రం చేయలేదు. మూడూ చేసేవాడికి నమస్కారం అన్నాడు. మూడూ చేసేవాడికి నమస్కారం అంటే అర్థం ఏంటి? మూడూ చేసేది ఒకటి ఉంది, ఈ మూడూ కాకముందు సృష్టి స్థితి లయలు సృష్టి జరిగేటప్పుడు ఉంది, సృష్టికి ముందో సృష్టి స్థితిలో మూలమైన వాడు ఉన్నాడు. కనుక మనం ఎవరిని అభీష్టంగా చూసినా ఆ మూలానికి వెళ్ళి పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి. దేవతని పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి, కానీ ఒట్టి దేవతా దృష్టితో భావన చేయకూడదు. ఒట్టి దేవతా దృష్టితో భావన చేస్తే అక్కడికక్కడ కోరిక తీరిపోతుందేమో కానీ మోక్షము పరమార్థము వంటివి లభించవు. దేవతని పరబ్రహ్మ భావనతో ఉపాసన చేసినప్పుడే మోక్షం అనేది సిద్ధిస్తుంది. అందుకే భస్మాసురుడు మొదలైన వాళ్ళకి శివుడు సాక్షాత్కరించిన మోక్షం రాలేదు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీర్చడానికి శివుడు ఒక సాధనం అనుకున్నారు, ఒక దేవుడు అనుకున్నారు, అంతేగాని పరబ్రహ్మ దృష్టి లేదు వాళ్ళకి, భక్తి ప్రేమ అనేది లేదు, ఒక స్వార్థపూరితమైనటువంటి అవగాహన మాత్రమే ఉంది. పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకమై సర్వకారణమై సర్వమూలమైనటువంటి మహాతేజమని స్పృహ, ఆ స్పృహతో ఆరాధించిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది. ఇక్కడ రమా సత్యనారాయణుల దగ్గర మనం వీళ్ళందరినీ పెట్టుకున్నాం, గౌరీ శంకరుని, అంత మాత్రాన వాళ్ళు తక్కువైపోలేదు. మధ్యలో వీళ్ళని పెట్టి చుట్టూ వాళ్ళు పెట్టడం అంటే అర్థం మధ్యలో శక్తే చుట్టూ ఉంది అని అర్థం. ఒక వృత్తం మనం గీసామంటే బిందువులో ఉన్న శక్తే పరిధంతా వ్యాపించి ఉంటుంది. బిందువుని మనం కేంద్రంగా తీసుకుని వృత్తం గీస్తాం. ఇంత వృత్తం నిర్మాణం అవడానికి బిందువే ఆధారమైంది కదా. అలాగే ఇంత విశ్వచక్రం నిర్మాణానికి మూలమైన పరబ్రహ్మ ఆరాధన. ఆ పరబ్రహ్మని మనం సత్యనారాయణ స్వామిని ఆరాధన చేస్తాం ఆ సమయంలో. అలాగే రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ పరబ్రహ్మని రుద్రాన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధింపబడేవాడు మాత్రం ఆ పరబ్రహ్మ. ఇది స్పృహలో ఉంచుకున్నవాడు ఏ దైవాన్ని నమస్కరించినా చలించాడు, వాడు మనస్సు చెదరదు. అందుకే వాడు గణపతి గురించి చెప్పినా లేచి చిందులు వేస్తాడు, శివుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, కృష్ణుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, రాముడు గురించి చెప్పినా ఆనందిస్తాడు. ఎందుకంటే వాడికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన కల్పించాలి జాతికి, లేకపోతే చాలా ప్రమాదం. ఇవాళ ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఏమిటంటే ఇటీవల కొన్ని గ్రామాలలో కొందరు పని కట్టుకుని వెళ్ళి సత్యనారాయణ వ్రతం చెయ్యవద్దు అని ప్రచారాలు చేస్తున్నారు. చేసి కొత్తగా లక్ష్మీనారాయణ వ్రతం అని ప్రవేశపెడుతున్నాం, సత్యనావ్రతాలు వద్దని. ఎందుకంటే సత్యనావ్రతంలో గౌరీ శంకరులు ఆహ్వానింపబడతారు, ఆ శివ శబ్దం భరించలేనంత ఒక దుర్మార్గత్వం ప్రబలిపోతుంది. ఇది ఊళ్ళ ఊళ్ళల్లో ఒక వ్యాధిలా వ్యాప్తి చేస్తున్నారు. దానికోసం శృంగేరి శంకర పీఠాధిపతులు స్పందించి ఇటీవల కొన్ని గ్రామాలలో మనకు పరిసరాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా వారు అసలైన పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదించడానికని మళ్ళీ సత్యనావ్రతము మొదలైన వ్యాప్తి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి వేద మత అద్వైత మత సమన్వయం కోసమని మళ్ళీ ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది తెచ్చుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఎంత విశిష్టమైనదో భావించండి. సమస్త విశ్వచక్రం, సమస్త వేద హృదయం అక్కడుంది. ఇంద్రాది దేవతలు అందరూ మనకు నిత్యం వందనీయులే, వారందరూ కూడా ఆ విష్ణువు యొక్క రూపమే, ఆ శివుని యొక్క రూపమే. అందువల్లనే శివుడు పరమ విష్ణు భక్తుడు, విష్ణువు పరమశివ భక్తుడు. వైష్ణవానాం యథాశంభు అన్నారు. వైష్ణవుల్లో మొదటివాడు ఎవరయ్యా అంటే శివుట్ట. మరి అడియేం దాసోహం అంటూ దాసుడికి దాసుడికి దాసుడికి దాసుడికి దాసుడికి వందనం అనుకునేటటువంటి గొప్ప మతంలో ఉన్నామనుకుంటూ శివునికి ప్రథమ భక్తుడే, విష్ణువుకి ప్రథమ భక్తుడైన శివుణ్ణే విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? బా ఆలోచించండి. విష్ణువుకి ప్రథమ భక్తుడు శివుడు అని అంగీకరించినప్పుడు ఆ శివుణ్ణి తలంచుకోకుండా విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? అలాగే శివభక్తులు కూడా విష్ణువుని తలంచుకోవాలి. ఇది మనం రోజు ఒట్టు పెట్టుకోమన్నారు. అందుకే సంధ్యాకాలాల్లో యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరణ పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని మనం ఒట్టు పెట్టుకుంటాం రోజు కూడా. ఈ విధంగా ఆ అభేద స్థితితో శివతత్వ భావన చేద్దాం మనం. ఇక్కడ రామమంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ కూర్చుంటాడు ఆయన. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి, అంతే కదా. రామమంత్ర జప పరాయణుడు, రామతత్వ రహస్యం ఆయనకి తెలుసు బాగా. అంతేకాదు కృష్ణావతారంలో కృష్ణుడు బాల్యలీలలు చేస్తూ ఉంటే ఆయన వచ్చి పరిశీలించేవంట. ఇవి ఇతర పురాణాల్లో చెప్తూ ఉంటారు. అంత ఇష్టం ఆయన కృష్ణుడన్నా బృందావనమన్నా మన శివునికి. అందుకే బృందావనంలో కూడా బృందావనేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడ విష్ణు ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ విష్ణు ఉంటాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ గనక. ఇలాగా వారు హృదయాన్ని వారు ఆరాధించుకుంటున్నట్లుగానే నారాయణుడు ఒకసారి శివుణ్ణి అర్చన చేశాడట. ఆ అర్చన ఎలా చేశాడో చూడండి. దీని గురించి పురాణాల్లో చెప్పినవి వాళ్ళు వివరించితే, పుష్పదంతుడు అనేటువంటి గంధర్వుడు ఈ మహిమ్న స్తోత్రం ఏదైతే ఉందో దానిలో చెప్తాడు. హరిస్తే సహస్రం కమలబలి మాధాయ పదయోహో యదేకోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుష త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. హరిస్తే సహస్రం, నారాయణుడు ఒకసారి శివుణ్ణి ఆరాధన చేయాలని 1000 కమలాలతో ఆరాధన చేయాలనుకున్నట్ట. ఎందుకంటే శివుణ్ణి ఆరాధన చేయాలంటే ఏదో ప్రయోజనం పొందాలను అని కాదు, ఆ ఆరాధనలోనే ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఆత్మానందం, శివుని ఆత్మ విష్ణు, విష్ణు ఆత్మ శివుడు. అందువల్ల ఆ శివుణ్ణి ఆరాధించడానికి 1000 కమలాలు దగ్గర పెట్టుకున్నట్ట. ఆయన 1000 కమలాలు దగ్గర పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటే మొత్తం 999 నామాలు పూర్తయ్యాయి, ఒక కమలం లేదు 1000 నామానికి. అంటే అది శివలీలనుకోండి, ఆ కమలం దొరకలేదు. పూజ మధ్యలో లేవకూడదు, పూజ మధ్యలో మాట్లాడకూడదు, పూజ మధ్యలో సైగలు కూడా చేయకూడదు. ఎందుకంటే ఎదురుగా పరమాత్మ ఆవహింపబడ్డాడు అని స్పృహగా మనకుంటే ఆ పనులు చేయగలమా? ఎదురుగా ఉన్నది వస్తువో ఏదో పటమో కాదు, పరమాత్మ ఆవహింపబడ్డాడు మన భావనతో అన్నప్పుడు ఆయన ముందు ఎంత వినయంగా ఉండాలి. ఆ దేవతాశక్తి మనం అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మన దృష్టి కానీ మన నిష్ట కానీ చెదరకూడదు అన్నమాట. అందుకు నియమం అది, మధ్యలో లేవకూడదని. ఇక్కడ నారాయణాదులు కూడా నియమాలు పాలన చేస్తారు, ఆ విశేషం బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చూసి మధ్యలో లేవకూడదు, మరి 1000 కమలాల పూజ ఎలా పూర్తవుతుంది? వెంటనే ఆయనకు భావనకు వచ్చిందిట, నన్నందరూ పద్మాక్షుడు అంటారు కదా, అంటే పద్మములు వంటి నేత్రములు కలవాడు అని, కనుక 1000వ పద్మంగా నా నేత్రాన్ని ఇస్తాను అనుకున్నట్ట. హరిస్తే సహస్రం కమల కమల బలి మాదాయ పదయో ఎదో కోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం. ఒకడు తగ్గేటప్పటికల్లా తన నేత్ర కమలాన్ని తీసేట. తీయబోతూ ఉంటే వెంటనే శివలింగం నుంచి శివుడు ఆవిర్భవించి వచ్చి ప్రేమగా నారాయణ్ణి గాఢాలింగనం చేసుకున్నట్ట. చేసుకుని శివుడు సూర్యమండలానికి అధిష్టాన దేవత, నవగ్రహాలకు సంబంధించిన శాస్త్రాల్లో సూర్యమండల అధిష్టాన దేవత శివుడు. ఆది దైవమైనటువంటి శివుడే ఆదిగ్రహమైనటువంటి సూర్యునికి అధిష్టాన దేవత. అందుకే శివారాధన చేసేవారికి సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడు ఎవరు? గ్రహపతి. గ్రహములన్నిటికీ పతి సూర్య భగవానుడు. కనుక శివుని ఆరాధించితే గ్రహములన్నీ అనుకూలించడానికి కారణం సూర్య భగవానానికి అధిష్టాన దేవత గనక. ఇది విశేషం అన్నమాట. అందువల్లనే సౌరశక్తి విశేషంతో ఆయన ఒక అద్భుతమైన చక్రాన్ని తీసేట. అదే సుదర్శన చక్రము. ఎందుకంటే దర్శన శక్తి కూడా సూర్య భగవానికి సంబంధించింది. ఇవన్నీ ఇంత ఒకదానికోటి అంత సంబంధం ఉంటాయన్నమాట. సుదర్శన చక్రం, దాన్ని తీసి నారాయణుడికి కానుకగా ఇచ్చాట శివుడు. ఆ విధంగా గ్రహించాడని మరో పురాణంలోకి మీరు వెళితే సూర్య భగవానుడి నుంచి సుదర్శన చక్రం తయారు చేయబడి విష్ణువు చేతికి వెళ్ళింది అనేటటువంటి విషయం కనబడుతుంది. అది చూసి ఇక్కడొకలా చెప్పారు, అక్కడొకలా చెప్పారు, ఏది నిజమండి? కనుక మన పురాణాలన్నీ అబద్ధాలండి అంటాడు. అన్వయించుకోవడం చేత కాక ఆ మాట అంటున్నామే తప్ప పురాణాలు విరోధాలు చెప్పం. ఒక చోట ఒక విషయాన్ని చెప్తే మరొక చోట ఒక మరో విషయాన్ని చెప్తా, ఈ రెండింటిని సమన్వయించుకుంటే ఒక రహస్యం పుడుతుంది. అది విశేషం అన్నమాట. ఆ రహస్యం ఏదో కలిపి ఇప్పుడు మీకు చెప్పాను. ఈ విధంగా అన్వయించుకోవాలి. అందుకే సమన్వయం అనేటటువంటిది దేవతాశక్తిట. అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ సమన్వయం అనేది ఉండదుట. అందుకే లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో చెప్తాడు, సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి అని. వేదాదులు చూస్తూ ఉంటే ఒకదానికోటి విరుద్ధంగా కనిపిస్తుంటాయట. అంటే వేదాదులు అంటే పురాణములు అన్నీ కలుపుకుని వేదాదులు అంటే, ఇవి చూస్తే ఒకదానికోటి విరుద్ధంగా కనబడుతుంటాయి. కానీ అవి విరోధములు కావమ్మా, అవిరోధములు. అయితే ఆ సమన్వయం ఎలా తెలుస్తుంది? తల్లి నువ్వే ఆ సమన్వయానివి అన్నారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే గానీ సమన్వయం అనేది రాదు. సమన్వయం అనేది ఉంటేనే గాని విరోధం అనేది పోదు. విరోధం అనేది పోతేనే గాని కలహం అనేది పోదు. కలహం అనేది పోతే గాని అలక్ష్మి పోదనమాట. అది విశేషం. అలక్ష్మీ కలహాధారాన్ని ఎక్కడైతే కొట్టుకోవడాలు జరుగుతుంటాయో అక్కడ దరిద్రాలన్నీ ఉంటాయని చెప్పాడు. ఎలా కొట్టుకొనియండి, భాషతో కొట్టుకొనియండి, మతంతో కొట్టుకొనియండి, దేనితో కొట్టుకున్నా దరిద్రాలకి నిలయం. కనుక అన్నిటికీ సమన్వయం అనేది చాలా ప్రధానం. ఆ సమన్వయమే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. కనుక మనం ఆ అనుగ్రహాన్ని మహాలక్ష్మి వారిని అడగాలి, అడిగి సమన్వయించి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ శివుడు నారాయణునికు సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. ఇది నారాయణుడు చేసిన శివారాధన. అంటే దేవతలు ఎవరెవరు ఎలా ఆరాధన చేశారో చెప్పుకొస్తున్నాం మనం. నారాయణుడు ఈ విధంగా సుదర్శనాన్ని పొందాడు. అంతేకాకుండా యుగే యుగే యుగే యుగే తు కృష్ణేన తోషితో వై జనార్దన అని మహాభారతంలో వాక్యం. ప్రతి యుగంలో కూడా జనార్దనుడి చేత శివుడు స్తోత్రింపబడుతుంటాడు. అంటే ఈయన ఎప్పుడు అవతరించినా శివారాధన చేస్తాడనమాట. అది విశేషం. ఇలా గమనించితే నారాయణ స్వరూపంలో ఉన్నప్పుడే మరొకసారి మరో ఘట్టం జరిగింది. ఒకనొక సమయంలో దేవదానవులకు యుద్ధం సంప్రాప్తిచ్చినప్పుడు నారాయణుడు రాక్షస సంహారం చేశారు. అది చేసినప్పుడు చావగా మిగిలిన రాక్షసులందరూ కూడా పరిగెత్తుకుని ఆ అరణ్యంలో ఒక ఆశ్రమానికి చేరేట. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం అది. ఆ సమయంలో భృగు మహర్షి లేరు, భృగు పత్ని ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ శరణు శరణు మమ్మల్ని కాపాడు అని అన్నారు. వెంటనే ఏమిటి అంటే ఇలా విష్ణు మమ్మల్ని సంహరిస్తున్నాడు, ఎక్కడ దాక్కున్నా ఆయన మమ్మల్ని వెతుక్కుని మరి సంహరిస్తున్నాడు, నువ్వే కాపాడాలి అంటే వెంటనే ఆ రాక్షసులని అందరినీ ఆవాహన చేసి అక్కడున్న అగ్నిహోత్రంలో దాచేసింది ఆమె.
3: ఓం నమః శివాయ. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.

ఏదో ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్

అభిరణ్యం భవత్ సత్వా తద్వా హిరణ్యం పునంజత్ బ్రహ్మవాదినా వదంతి కస్మాత్తేన ప్రజా ప్రవీయం చేయం ప్రధాస్మాదనస్థికేన ప్రజా ప్రవీయం చేయంతేత్వాయం ధామయృతం చేయంతే శుక్రతనోధనం రచయిత్యా హసే.

సోమీయం ఆత్మనిక్రేణేవాశ్యం వృణలక్ష్మేణ సోమాభ్యాంబాయింద్రవృత్తమే సోమీయం మధుమానవ